ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై మాసం 6వ రోజు, సోమవారం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నిలయంలో సమయం 5:58 దాటి 20 సెకండ్లు అవుతోంది. శ్రోతలు, 6 గంటలకు హిందీలో వార్తలు, అనంతరం 6:10 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: శ్రోతలు, ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్నారు. నేను మీ ఆర్జే చరణ్. ఇప్పుడు మనం ఉన్నాము క్షేత్రదర్శిని కార్యక్రమంలో. ఉదయాన్నే మంచి ఆలోచనలతో మన

రోజును ప్రారంభిస్తే రోజంతా అలా మంచిగానే సాగుతుంది. అందుకే దైవ చింతనతో పాటు మంచి ఆలోచనలతో ఈ రోజుని ప్రారంభిద్దాం. ఈరోజు సోమవారం, శివునికి ఇష్టమైన రోజు. క్షేత్రదర్శినిలో ఈరోజు ఒక విశిష్టమైన శివాలయం గురించి భక్తి గీతాలతో పాటు తెలుసుకుందాం.

ప్రముఖమైన శివాలయం గురించి తెలుసుకోబోతున్నాం. అదే కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ మండలంలో దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమణీయమైన ప్రకృతి మధ్యలో, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసింది ఈ ప్రాచీన క్షేత్రం. ఈ క్షేత్రం గురించి మరిన్ని విశేషాలు ఈ భక్తి గీతం అనంతరం తెలుసుకుందాం.

కాళేశ్వరం ఒక త్రివేణి సంగమం. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కాళేశ్వరంలో సంగమిస్తాయి. ఎందరో మునులు త్రివేణి సంగమాన ప్రాణాయామం, ధ్యానం, సంధ్యావందనంతో తపస్సు చేసి శక్తిని పెంపొందించుకునేవారని స్కందపురాణం చెబుతోంది. నదులకు 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. అయితే కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి మాత్రం 3 పుష్కరాలు వస్తుంటాయి.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే చరణ్. సో మనం మాట్లాడుకుంటున్నాము క్షేత్రదర్శినిలో కాళేశ్వర ఆలయం గురించి. ఇప్పుడు ఆలయ స్థల పురాణాల వివరాలు తెలుసుకుందాం. గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండడం ఈ దేవాలయ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పని లేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా యముణ్ణి కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరుణ్ణి చూసి యముణ్ణి దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని, వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని కాళేశ్వరుడిని కూడా దర్శించుకుంటారు.

ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఫైవ్. మనమున్నాము క్షేత్ర దర్శినిలో, అండ్ మనం మాట్లాడుకుంటున్నాము కాళేశ్వర ఆలయ విశేషాల గురించి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ముక్తేశ్వర స్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం. మరి ఇన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా, కాళేశ్వర ఆలయానికి ఎలా చేరుకోవాలి అని అంటారా? అది తెలుసుకుందాము ఈ భక్తి గీతం అనంతరం.

ఎఫ్ఎం రెయిన్బో 101.9లో క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకున్నాము కాళేశ్వర ఆలయ విశేషాల గురించి. మరి ఈ కాళేశ్వర ఆలయానికి చేరుకోవడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి కాళేశ్వరానికి తెలంగాణ ఆర్టీసీ డైరెక్ట్ బస్సెస్ నడుపుతుంది. కాళేశ్వరంలో రైల్వే స్టేషన్ లేదు కాబట్టి దగ్గరలో ఉన్న రామగుండంలో దిగి అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో 98 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం కాళేశ్వరం చేరుకోవచ్చు. అండ్ అట్లనే వరంగల్ కాజిపేట రైల్వే స్టేషన్ల నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది కాళేశ్వరం. సో దీంతో క్షేత్రదర్శిని పూర్తయింది. తిరిగి మనం హెల్దీ మార్నింగ్స్లో కలుసుకుందాము 7 గంటలకు. అండ్ అప్పటి వరకు శివనామ స్మరణలో మంచి మంచి భక్తి గీతాలు వింటూ ఉందాం. స్టే ట్యూన్ టు 101.9.

0: FM Rainbow 101.9.
1: Very good morning, dear listeners. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నారు హెల్దీ మార్నింగ్స్ విత్ మీ ఆజే చరణ్. సో ఈరోజు జూలై 6th,

మండే ఒక కొత్త వారం, ఒక కొత్త రోజు మన ముందుకు వచ్చేసింది. సో దెర్ ఈస్ ఆల్వేస్ అ న్యూ ఆపర్చునిటీ. వీ కెన్ ఆల్వేస్ హ్యావ్ ఎ ఫ్రెష్ స్టార్ట్. గతాన్ని పక్కన పెట్టేసి ఈ రోజుని ఒక సరికొత్త అవకాశంగా భావిద్దాం. కాబట్టి ఈ ఉదయం ఒక చిరునవ్వుతో, కొత్త ఆశలతో మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. అండ్ ఆఫ్ కోర్స్ మీ ప్రయాణానికి తోడుగా ఆకాశవాణి అయితే ఎప్పుడూ ఉంటుంది. సో ఈరోజు మీరనుకున్న పనులన్నీ విజయవంతం కావాలని కోరుకుంటూ స్టే ట్యూన్ టు 101.9.

0: ಮನ ಜನರಂಜನಿ
1: ಮನ ಸುನೆ
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
1: 2324 0856.
0: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

రాజ్కుమార్ మూవీలోంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసినాం కదా, జానకి కలగన లేదని. లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆజే చరణ్. సో ఈరోజు మనం హెల్దీ మార్నింగ్స్లో భాగంగా ఫిట్నెస్ గురించి మాట్లాడుకోవాలి. కానీ మనం ఫిట్ అండ్ హెల్త్ హెల్దీగా ఉండాలంటే మనకు ఒక విషయం అయితే ఖచ్చితంగా కావాలి. అదేంటి? ఎస్, క్లీన్లీనెస్. సో మనం ముందుగా మనం క్లీన్గా ఉండాలి. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని అంటారు కదా. సో మరి మీరు మీ డేని క్లీన్గా ఎలా స్టార్ట్ చేస్తున్నారు అంటే, మనం లేవగానే ఫస్ట్ ఒక పని చేస్తూ మనం స్టార్ట్ చేయొచ్చు, దాంతో మనం క్లీన్గా ఉంటాం. సో అది ఏంటో గెస్ చేస్తున్నారా? గెస్ చేస్తూ ఉండండి, మనం మాట్లాడుకుందాం దాని గురించి ఈ సాంగ్ తర్వాత.

మనం పొద్దున్నే లేవగానే మొదట చేయాల్సిన పని ఏంటంటే మన పక్క బట్టల్ని అంటే బెడ్షీట్స్ని ఫోల్డ్ చేసి బెడ్ని నీట్గా సర్ది పెట్టడం. వినడానికైతే ఇంతేనా, సింపుల్గా ఉంది అనిపిస్తుంది కదా, కానీ ఇదే మనకు ఒక డైలీ రొటీన్ని అలవాటు చేస్తుంది. దీన్ని మనమే కాకుండా మన ఇంట్లో ఉన్న పిల్లలతో కూడా చేయిస్తే వాళ్ళకు ఒక సెల్ఫ్గా, వాళ్ళకు రెస్పాన్సిబుల్గా అవుతారు. అర్థమవుతుందా? ఎస్. ఏమంటారు మరి మీరు కూడా ఈరోజు నుంచి మనం వెంటనే మన బెడ్ నీట్ చేసేసుకొని, అట్లనే మన పిల్లలకు కూడా ఈ విషయం ఎట్లా క్లీన్గా ఉండాలి, ఎట్లా హైజీన్గా ఉండాలి అని చెప్పి పొద్దున్న లేచినప్పటి నుంచే అదొక రొటీన్ లాగా మార్చేద్దామా? ఏమంటారు? స్టే ట్యూన్ టు 101.9.

FM Rainbow 101.9. ఇందాక విన్నట్టు జానకి గారి పాటలు అలా వింటూ ఉండిపోవచ్చు కదా. ఎస్ లిజినెస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ అజయ్ చరణ్. సో ఈరోజు ఒక డే స్పెషల్ ఉంది. అదేంటంటే ఈరోజు వరల్డ్ జూనోసిస్ డే. వినడానికి కొత్తగా ఉంది కదా అనుకుంటున్నారా, కానీ ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. జూనోటిక్ వ్యాధులు అంటే జంతువుల నుండి మనుషులకు వచ్చే వ్యాధులు. ఎగ్జాంపుల్ రేబీస్, బర్డ్ ఫ్లూ. సో వీటి గురించి అవేర్నెస్ కల్పించడానికి ఈ రోజుని అబ్జర్వ్ చేసుకుంటారు. ఈరోజు ఎందుకు అని అంటారా, 1885 జూలై 6th అంటే ఈరోజు లూయిస్ పాస్చర్ ఫస్ట్ టైం రేబీస్కి వ్యాక్సిన్ని కనుగొన్నారు. సో కాబట్టి లిజినెస్, జంతువులను ప్రేమించడం ఎంత ముఖ్యమో వాటి ద్వారా వచ్చే వ్యాధులు ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఏమంటారు, వింటూనే ఉండండి 101.9.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మనం ఉన్నాము హెల్దీ మార్నింగ్స్ లో విత్ మీ అజయ్ చరణ్. సో ఈరోజు డే ఇంపార్టెన్స్ భాగంగా మనం మాట్లాడుకుంటున్నాము వరల్డ్ జూనోసిస్ డే గురించి. సో మరి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, మీ ఇంట్లో పెంపుడు కుక్క ఆర్ పెంపుడు జంతువులు పెట్స్ ఉన్నాయంటే వాటికి రైట్ టైంలో వ్యాక్సినేషన్ ఇప్పించడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లనే జంతువులను తాకిన తర్వాత ఆర్ వాటికి ఫుడ్ పెట్టిన తర్వాత చేతులను అట్లనే వదిలేయకుండా మనం సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. వైల్డ్ యానిమల్స్కి దూరంగా ఉండడం అండ్ మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ వ్యాధుల వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. ఆరోగ్యం పట్ల అవగాహనే మనకు శ్రీరామ రక్ష. ఏమంటారు, వింటూనే ఉండండి 101.9.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆజే చరణ్. సో ఈరోజు మనం మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ టాపిక్లో ఏం మాట్లాడుకోబోతున్నామంటే ఒక అద్భుతమైన న్యాచురల్ డ్రింక్ గురించి. సో అదేంటంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్. అదేనండి యాష్ గార్డ్ జ్యూస్. చాలామంది దీనిని జస్ట్ దిష్టి తీయడానికే వాడతారనుకుంటారు, కానీ ఆయుర్వేదంలో దీనికి ఉన్న ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగడం వల్ల బాడీలోని వేస్ట్, టాక్సిన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం లాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్తో బాధపడే వారికి ఇదొక అమృతంలా పనిచేస్తుంది. మీ రోజుని రిఫ్రెషింగ్గా స్టార్ట్ చేయడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్. వింటూనే ఉండండి 101.9.

0: ಅಂಗ ನಿಧಿ ಅಂದಾನ ನಿಧಿ ಅಂದಗನೆ ಸಂದೇಳಕದೆ
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. సో హెల్దీ మార్నింగ్స్లో భాగంగా ఇందాక హెల్దీ బ్రేక్ఫాస్ట్లో మనం బూడిద గుమ్మడికాయ రసం గురించి మాట్లాడుకుంటున్నాం. సో దీనివల్ల ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది బరువు తగ్గడానికి అంటే వెయిట్ లాస్కి సూపర్గా హెల్ప్ అవుతుంది. సో ఇందులో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, వాటర్ కంటెంట్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇది శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. కాఫీ టీలకు బదులుగా ఉదయాన్నే ఒక గ్లాసు బూడిద గుమ్మడికాయ రసంలో కొద్దిగా నిమ్మరసం మిరియాల పొడి కలిపి తీసుకుంటే రోజంతా ఎంతో యాక్టివ్గా ఉంటారు. సో మీ హెల్దీ డైరీలో ఈరోజు నుంచే దీన్ని యాడ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. లిజనర్స్, స్టూడియో క్లాక్లో టైం వచ్చేసి 7:54 అవుతోంది. మరి కాసేపట్లో అంటే 8 గంటలకు తెలుగులో ముఖ్యాంశాలు వింటారు. అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్ టు 101.9 విత్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్స్ ఓన్లీ ఆన్ 101.9.

0: ಜನ ಗಗನ ಜಗನ ಸೊಗಸುಲಲನವೇ.
1: FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు ఒకటో ఫేజ్ తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, జి కిషన్ రెడ్డికి విడివిడిగా లేఖలు రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ క్షేత్రస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కాంగ్రెస్ రెండుకు దిశానిర్దేశం చేశారు. ఓవైసీకి చెందిన ఫాతిమా విద్యాసంస్థలపై హైకోర్టు ప్రశ్నలు సంధిస్తున్న ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా విద్యాసంస్థలు కూల్చేస్తామని హెచ్చరించారు. అనాథలు, నిరుపేదలు, నిస్సహాయ విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న భవంతిని కూల్చాలనుకుంటే కూల్చండి, ఒకటి కూల్చితే 10 భవంతులు నిర్మిస్తా అని మజ్లీస్ శాసనసభ పక్ష నేత చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. భారత్కు ఎరువులు, ముడిసరుకులు తీసుకొస్తున్న 15 వడలు హర్ముద్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. స్విట్జర్లాండ్లో జెన్నివాల్లో జరగనున్న వినియోగదారుల రక్షణ చట్టం విధానంపై అంతర్జాతీయ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారత్ అధ్యక్షత వహిస్తుంది. ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 9 గంటలకు వినవచ్చు.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం తెలుసు కదా, రంగుల మాయం. నేను మీ ఆర్జే చరణ్. స్టూడియో క్లాక్లో టైం వచ్చేసి 8 గంటలు దాటి 4 నిమిషాలు అవుతుంది. అంటే మనం ఉన్నాము వైబ్రాంట్ హైదరాబాద్ ప్రోగ్రాంలో. సో ఈరోజు అండ్ రేపు హైదరాబాద్లో చుట్టూ జరుగుతున్న డిఫరెంట్ హ్యాపెనింగ్ ఈవెంట్స్ గురించి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆజే చరణ్. సో మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది అనుకుంటూ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసినాం కదా. ఎగ్జాక్ట్లీ, మన ఫీలింగ్స్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా మనం ఏమనుకుంటున్నామో అవతల వాళ్ళకి అర్థమవుతుంది. అన్నీ మనమే అనేసుకుంటే ఏం లాభం చెప్పండి. కానీ అనిపించిందల్లా చెప్పడం కాకుండా ఆచి తూచి మాట్లాడడం కూడా రావాలి. అవతరి వారు మన గురించి ఏమనుకుంటున్నారో తెలియకుండా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ పోతే ఏమవుతుందో తెలుసు కదా.

0: సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదా. అసలు యాక్చువల్గా ఇంకా దీనికి కంటిన్యూషన్గా ఆంధ్రుడు మూవీలోంచి ప్రాణంలో ప్రాణంగా సాంగ్ కూడా ప్లే చేద్దాం అనుకున్నా, కానీ పొద్దు పొద్దున్నే మళ్ళీ వేరే సాడ్ మూడ్ అదంతా ఎందుకులే అనిపించింది. సో ఇప్పుడైతే మన మూడ్ని ఇంకా బ్రైట్ చేయడానికి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం, కాకపోతే ఒక కమర్షియల్ స్పాట్ తర్వాత వింటూనే ఉండండి 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మనం ఉన్నాము వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రాంలో విత్ మీ ఆర్జే చరణ్. సో వీకెండ్ అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు ఈవెంట్స్ ఏమున్నాయలే అనుకుంటున్నారా? ఈరోజు అండ్ రేపు చాలా ఈవెంట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. సో ముందైతే మన సిటీ సెంటర్లో ఉన్న ప్లేస్తో స్టార్ట్ చేసేద్దాం ఈ సాంగ్ తర్వాత. సో అప్పటి వరకు వింటూనే ఉండండి 101.9 రెయిన్బోతో జీవితం, తెలుసు కదా రంగుల మయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

సూపర్ హిట్ రాగేత వినిష్టం బృందావనం మూవీలోంచి లిజినెస్ మనం ఉన్నాము ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9లో వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రాంలో. సో మనం జనరల్గా సెలబ్రేషన్స్ క్లాసికల్ డ్యాన్స్తో స్టార్ట్ అవ్వడం చూస్తాం కదా, సో మరి మనం కూడా ఈ వీక్ని అట్లాంటి ఒక మంచి క్లాసికల్ యాక్ట్తో స్టార్ట్ చేయొచ్చు కదా. ఈరోజు ఈవినింగ్ రవీంద్ర భారతిలో కనకదుర్గ నృత్య విభావరి వారి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి. సో అట్లా సాయంత్రం పూట ప్లెజెంట్గా క్లాసికల్ డ్యాన్స్ చూద్దాం అనుకునే వారికి ఇదొక మంచి గో టు స్పాట్. ఏమంటారు, వింటూనే ఉండండి 101.9 అండ్ మనం

0: FM Rainbow 101.9.
1: History,
2: Art,
1: Literature,
2: Tourism,
1: Cinema,
2: Culture,
1: all woven together in one vibrant hour.
0: Telanganam,
2: the voice of our home state.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ అజయ్ చరణ్. సో రీసెంట్గా మాదాపూర్ హైటెక్స్లో ఏర్పాటు చేసిన ఫుడ్ అఫేర్ 2026కి సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ మంత్ 2nd నుంచి 4th వరకు జరిగింది ఈ ఫుడ్ ఫెస్ట్. సో దీంట్లో తెలుగు స్టేట్స్కి సంబంధించి 100కి పైగా స్టార్టప్స్ తమ స్టాల్స్ పెట్టారు. మరి అక్కడ సేర్ అయిన కొన్ని యూనిక్ డిషెస్ గురించి మాట్లాడుకుందామా? ఎస్, మాట్లాడేసుకుందాం ఈ సాంగ్ తర్వాత. అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్ టు 101.9.

నువ్వే నువ్వే మూవీలోంచి ఒక సూపర్ సాంగ్ అయితే వినేసినాం కదా. ఇప్పుడు లిజనర్స్, నువ్వే నువ్వే మూవీ ప్లస్ అట్లనే వర్షాకాలం, ఈ రెండింటి కాంబినేషన్లో తరుణ్ చెప్పిన ఒక సూపర్ డైలాగ్ అయితే గుర్తొచ్చేసింది. మరి మీకేమైనా తట్టేసిందా? ఎస్, వర్షాకాలంలో మిరపకాయ బజ్జీలు ఎవరైనా తింటారు, కానీ ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెల్లో అని. మరి ఐస్ క్రీమ్ తింటే క్యాలరీస్, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయనే భయం అయితే అందరికీ ఉంటుంది. వీటిని ఓవర్కమ్ చేస్తూ హెల్దీ ఐస్ క్రీమ్స్తో ఒక స్టార్టప్ అయితే రీసెంట్గా జరిగిన ఫుడ్ అఫేర్లో పార్టిసిపేట్ చేసింది. మరి దాని గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఈ సాంగ్ తర్వాత. వింటూనే ఉండండి రెయిన్బో ఎఫ్ఎం, రెయిన్బోతో జీవితం రంగుల మయం.

0: మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ ఆన్ 101.9 FM రెయిన్బో. సో మనం మాట్లాడుకుంటున్నాం ఇందాక ఐస్ క్రీమ్స్ గురించి. నార్మల్గా మనం తినే ఐస్ క్రీమ్స్కి డిఫరెంట్గా జొన్నలు, బార్లీ నుండి పాలను వేరు చేసి ఈ స్టార్టప్ అయితే ఐస్ క్రీమ్ తయారు చేస్తుంది. దీంట్లో ఎట్లాంటి రిఫైన్డ్ షుగర్, ఆర్టిఫిషియల్ కలర్ ఉండవంట. ప్రజెంట్ అయితే మహబూబ్ నగర్లో ఆపరేట్ అవుతున్న ఈ ఐస్ క్రీమ్ స్టార్టప్ వెరీ వెరీ సూన్ హైదరాబాద్కి ఎక్స్పెండ్ అవుతుందంట. అండ్ లిజనర్స్, స్టూడియో క్లాక్లో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:56 అవుతుంది. మరి కాసేపట్లో అంటే 9 గంటలకు మీరు తెలుగులో ముఖ్యాంశాలు వింటారు. అండ్ అప్పటి వరకు ఈ చల్లని వెదర్లో ఈ వెచ్చని సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్ టు 101.9.

క్షేత్రస్థాయిలో చేపట్టాలని, అదే సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాభవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన కీలక సమావేశానికి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్తో కలిసి ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ప్రక్రియ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసి నాణ్యత లేని నిర్మాణాలతో తెలంగాణ ప్రజలపై భారం మోపిన బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈరోజు ఉదయం సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులతో ప్రభుత్వ సలహాదారు కేశవరావు నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సంప్రదింపుల సమావేశం నిర్వహిస్తోంది. సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నేతల నుంచి ఉద్యమకారుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన విధి విధానాలపై సలహాలు, సూచనలు, వారి అభిప్రాయాలు కమిటీ తీసుకోనుంది. ఈరోజు ప్రపంచ జునోనెసిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. జంతువులు, పక్షుల నుంచి మనుషులకు సంక్రమించే జెనెటిక్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశంగా ఉంది. ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ 1885 జూలై 6న మానవునికి మొట్టమొదటిసారిగా రేబిస్ వ్యాక్సిన్ విజయవంతంగా ఇచ్చారు. ఈ చారిత్రాత్మక సంఘటన జ్ఞాపకార్థం ఏటా ఈరోజు ఎంచుకున్నారు. సుమారు 60% అంటువ్యాధులు, 75% కొత్తగా పుట్టుకొచ్చే వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో నిర్వహించిన అస్మితా సౌత్ జోన్ కానే స్ప్రింట్ ఛాంపియన్షిప్లో సబ్ జూనియర్ బాలికల విభాగంలో తెలంగాణ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. తెలంగాణ జట్టు మొత్తం 3 బంగారు, 3 వెండి, 7 కాంస్య పతకాలు సాధించి ఈ ఘనత సొంతం చేసుకుంది. విజేతలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివశరణ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోని బాలాదేవి అభినందించారు. రాష్టంలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వినవచ్చు.

0: FM Rainbow 101.9.
1: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
1: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? అన్ని
2: జష్న్ హైదరాబాద్, జష్న్ హైదరాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: Good morning, Hyderabad. Good morning.

క్లాక్ లో టైం వచ్చేసి 9:10 అవుతుంది. అంటే ఆఫ్ కోర్స్ మనం ఉన్నాము ఆల్రెడీ 8 o'clock నుంచే వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో. సో లిజనర్స్, ఒకవైపు ఫుట్బాల్ అవర్స్ కోసం ఫీఫా వరల్డ్ కప్ జరుగుతుంటే, మరోవైపు క్రికెట్ అభిమానుల కోసం మన లోకల్ క్రికెట్ పండుగ అయితే జోరుగా సాగుతుంది. అదేనండి మన T20 మ్యాచ్లు. సో మొన్నటిది అంటే 4th జులై మ్యాచ్ రిజల్ట్ చూసుకుంటే, రంగారెడ్డి రైజర్స్ వర్సెస్ ఖమ్మం మేసెస్ మధ్య జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతోని ఖమ్మం మేసెస్ గెలిచింది. అండ్ అట్లనే కరీంనగర్ డైమండ్స్ వర్సెస్ హైదరాబాద్ ఛాంపియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో, ఎస్, హైదరాబాద్ ఛాంపియన్స్ 7 వికెట్ల తేడాతో గెలిచేసింది. మరి ఈరోజు మ్యాచ్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందామా? ఎస్, అండ్ అది తెలుసుకుందాము ఆఫ్టర్ దిస్ సాంగ్. స్టే ట్యూన్ టు 101.9.

కెన్యా జయించారండ్. సో ఇప్పటిదాకా మనం T20 మ్యాచ్ల అప్డేట్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. సో లెట్స్ డైవ్ ఇంటూ ఇట్. ఈరోజు 2:15కి ఖమ్మం ఏసెస్ వర్సెస్ మెదక్ ఫాల్కన్స్ మ్యాచ్ ఉంది. అండ్ అట్లనే డబుల్ ధమాకా కింద ఈవినింగ్ ఇంకొక మ్యాచ్ కూడా ఉంది, మన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వర్సెస్ నల్గొండ నైట్స్ మ్యాచ్లు కూడా. ఇవన్నీ ఈరోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్నాయి. సో మరి కూడా మీరు కూడా క్రికెట్ అభిమానులు అయితే క్రికెట్ ప్లాన్ చేస్తూ ఉండండి. ఈ సూపర్ హిట్ టా సాంగ్స్ వింటూనే ఉండండి 101.9 రెయిన్బో ఎఫ్ఎం. రెయిన్బోతో జీవితం తెలుసు కదా, రంగుల మయం. Bringing on the new flavor for the 2007. Bringing on much love for all of it. And this is DE on the mic tonight. Bringing you Prema.

0: FM Rainbow 101.9.
1: ఎస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం తెలుసు కదా రంగులమయం. నేను మీ ఆర్జే చరణ్. మనం ఉన్నాము వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రాంలో. సో రుచుల రాజధాని అయిన హైదరాబాద్లో ఒక సూపర్ ఫుడ్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది. బేగంపేట్లో గ్రాండ్ నిజామీ ఫుడ్ ఫెస్టివల్ 2026 అయితే స్టార్ట్ అయింది. జూలై 3 నుండి 11th వరకు జరుగుతున్న ఈ ఫెస్ట్లో 35 వెరైటీస్కి పైగా ఐటమ్స్తో అన్లిమిటెడ్ బూఫే అయితే అవైలబుల్గా ఉంది. ఆఫ్టర్నూన్ 12:30 నుండి ఈవినింగ్ 4 వరకు ఓపెన్ ఉంది ఈ ప్లేస్. సో ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ ప్లేస్ని తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ ప్లేస్ అయితే ఎక్కడుందో చెప్పేసిన కదా, బేగంపేట్లో.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: ఎస్, 101.9 లో 2 PM కి మీరు వినొచ్చు జష్నే హైదరాబాద్. మరి ఇప్పుడు మనం ఉన్నాము వైబ్రెంట్ హైదరాబాద్. సో ఇప్పుడు మన వైబ్రెంట్ హైదరాబాద్లో ఒక ఇంపార్టెంట్ హ్యాపెనింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే జాబ్ మేళా. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ అండ్ రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కంబైన్డ్గా అప్రెంటిస్ కమ్ జాబ్ మేళా 2026 అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ మేళా మెయిన్ థీమ్ వచ్చేసి యువర్ స్కిల్స్ యువర్ ఫ్యూచర్ అవర్ మిషన్. మరి ఇది హైదరాబాద్లో ఎక్కడెక్కడ జరుగుతుందో అని ఎక్సైటింగ్గా ఉన్నారా? అది తెలుసుకుందాం ఈ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే చరణ్. అప్రెంటిస్ కమ్ జాబ్ మేళా 2026 గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అవి ఎక్కడెక్కడ అవుతాయో తెలుసుకుందామా. ఈరోజు అంటే జూలై 6 మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో కుత్బుల్లాపూర్లో ఎస్కేపిఎం గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్లో జరుగుతుంది. అండ్ అట్లనే రేపు అంటే జూలై 7 సికింద్రాబాద్లోని కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజీ మారేడుపల్లిలో జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం వింటూనే ఉండండి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రతిరోజు మార్నింగ్ 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో. రెయిన్బోతో జీవితం తెలుసు కదా, రంగుల మయం.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ అజయ్ చరణ్. లిజినెస్, మనం ఉన్నాము వైబ్రెంట్ హైదరాబాద్లో అండ్ సిటీలో జరుగుతున్న లేటెస్ట్ హ్యాపెనింగ్స్ అన్ని వాటి గురించి మాట్లాడుకుంటున్నాము. జనగణన ఎస్ఐఆర్ అయితే నడుస్తుందని మనందరికీ తెలుసు. మరి సిటీలో పక్షుల గణన స్టార్ట్ అయిందని తెలుసా? సిటీలో బర్డ్స్ బయోడైవర్సిటీ రికార్డ్ చేసే టార్గెట్తో స్టార్ట్ అయిన 4th హైదరాబాద్ బర్డ్ అట్లాస్ సర్వే మొన్న సాటర్డే బంజార్ హిల్స్లోని కేబీఆర్ పార్క్లో స్టార్ట్ అయింది. ఈ సర్వే ద్వారా వచ్చే డేటా బర్డ్స్ బయోడైవర్సిటీ కాపాడడానికి హెల్ప్ అవుతుందని ఆఫీషియల్స్ చెప్తున్నారు. అండ్ ఇదే కాకుండా రేపు ఇంకొక ఈవెంట్ కూడా ఉంది. అదేంటంటే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ పై ఫోకస్ చేస్తూ బంజారా హిల్స్ లో ఒక ఫేమస్ కెఫే కమ్ గ్యాదరింగ్ స్పాట్ లో రేపు సాయంత్రం యూఆర్ ఇన్ కెమిస్ట్రీ బుక్ డిస్కషన్ జరగబోతుంది. ఆల్ ద బుక్ లవర్స్ ఈ ఓపెన్ డైలాగ్ అండ్ లిసనరీ రివ్యూ సెషన్ కి అటెండ్ అవ్వండి. ఈరోజు అండ్ రేపటికి ప్లాన్స్ చేస్తూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో వింటూ. తెలుసు కదా, రెయిన్బోతో జీవితం రంగుల మయం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: ఎస్ దాట్ వాజ్ అక్కడబక్కడ ఫ్రమ్ ద మూవీ సూపర్. లిజనర్స్, నాకైతే అప్పుడే వెళ్ళాలని లేదు, కానీ ఆర్జే ప్రీతి గారు అయితే నా దగ్గర మాట్లాడడానికి చాలా టాపిక్స్ ఉన్నాయి, నేను కూడా మాట్లాడాలి లిజనర్స్తో అంటున్నారు. మరి ముందైతే ఆర్జే ప్రీతి గారిని అడిగేద్దాం, ఈరోజు వాళ్ళు మాట్లాడడానికి ఏమేమి టాపిక్స్ తీసుకొచ్చారు మనందరి కోసం.
1: अरे भाई चरण, मेरे पास तो बहुत सारी बातें हैं, मैं लेके ही आती हूँ प्रीति का पिटारा।
0: वाओ, आज तो गोपीचंद की ज्ञान, या क्या है वो, आज क्या हो रहा है?
1: गोपीचंद नहीं, ज्ञानचंद जी का ज्ञान है भाई। ज्ञानचंद जी तो ज्ञान देते ही हैं, बहुत सारा ज्ञान है उनके पास भी। वैसे आपको भी उनके ज्ञान की फ्यूचर में जरूरत पड़ सकती है।
0: फिर मैं भी सुन लेता हूँ आपकी शो आज तो।
1: श्योरली श्योरली, तो मिलेंगे बिल्कुल 10 बजे।
0: ఎస్ లిజనర్స్, సో ఇప్పుడైతే స్టూడియో క్లాక్లో టైం 9:58 అవుతుంది, అండ్ మరికొద్ది క్షణాల్లో అంటే 10 గంటలకు మీరు తెలుగులో ముఖ్యాంశాలు వింటారు, అండ్ ఆ తర్వాత ప్రీతి గారు అయితే మిమ్మల్ని 4 గంటలు అలరించడానికి రెడీగా ఉన్నారు. అండ్ అంతవరకు స్టే ట్యూన్ టు 101.9.
2: పోకరి వచ్చాడు కదరా,

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు 2.52 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 2.22 లక్షల టన్నులే విక్రయించామన్నారు. రాష్ట్రంలో మరో 3.39 లక్షల టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట 125,000 కోట్ల రూపాయలు నీటిపాలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్తో పాటు బీఆర్ శ్రేణులకు ఆ ప్రాంతానికి వెళ్లే నైతిక హక్కులేదని ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు అన్నారు. జీహెచ్ఎంసీ స్థానంలో రూపొందిస్తున్న క్యూర్ 2026 చట్టం ముసాయిదా ప్రభుత్వం నిన్న ప్రకటించింది. ముసాయిదాపై ప్రజలు నిపుణుల నుంచి ఈ నెల 24 వరకు అభిప్రాయాలు, సూచనలు ఆహ్వానించింది. అందుకోసం

జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ముసాయిదా బిల్లు కాపీ అందుబాటులో ఉంచింది. కేరళలో కొచ్చిలో నేడు ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళా నేతృత్వంలో అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలతో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమావేశమవుతారని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ తెలిపింది. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ధైర్యం, దేశభక్తి, నిస్వార్థ సేవలకు ఒక శాశ్వత నిదర్శనమని కొనియాడారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ దేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో డాక్టర్ ముఖర్జీ దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ అంశం కోసం తనను తాను అంకితం చేస్తున్నారని తెలిపారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో నేడు జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశం బుధవారం వరకు కొనసాగుతుంది. మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కొండచెట్లు విరిగిపడడంతో పూణే ముంబై ఎక్స్ప్రెస్వే, ఓల్డ్ ముంబై పూణే హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గాల్లో పూర్తిగా ట్రాఫిక్ నిలిపేశామని, తదుపరి నోటీసులు వచ్చే వరకు ఇటుగా పయనించొద్దని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈరోజు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: आपका ढोलना आपके स्वागत में, आपके ढोल तो बजेंगे ही, पर फिलहाल कुछ अहम जानकारी भी आप तक पहुंचानी है। स्टे ट्यून्ड।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026.

0: ಕಸ್ಟಮರ್ ಇದ್ದಾಗ ಟೈಗರ್ ಕಾ ಹೊಕ್ಕೋ.
1: तो हम भी आपके गानों की हुक्म को हुक्म की तामीर करने के लिए तैयार है साथियों, बस आप हुक्म दीजिएगा.
2: FM रेनबो 101.9.
3: ब्रो ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
4: ఏ ఇప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
3: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
4: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
3: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఇంత పాపులర్ అయింది.
4: ఓ అవునా?
3: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
4: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
3: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
4: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
3: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కాని అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
0: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: अब आप सोच रहे होंगे कि स्वास्थ्य के साथ लवयापा। हाँ, यही तो मुझे जानना था कि भाई आप कितने अलर्ट हैं, ये आप सुन रहे हैं या बस ऐसे ही ऊंग रहे हैं। बट ये मुझे पता चल गया, इसीलिए मैं आपको बता दूं कि स्वास्थ्य के साथ आपको और आपके साथ स्वास्थ्य को लव करना है, लवयापा नहीं। समझ में आया ना? और अब साथियों, समय हो चला है न्यूज हेडलाइंस का, स्टे ट्यून्ड। पुनः आपके साथ मिलेंगे न्यूज हेडलाइंस के बाद।
1: ప్రక్రియను ఆగస్టు 30 వరకు పొడిగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో చెప్పారు. ఇప్పటి వరకు సంబంధిత పారాలు 30% మందికి కూడా చేరలేదని, ఎన్నికల కమిషన్ గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సిద్దిపేట జిల్లా కరకపట్టలో బయోటెక్ పార్క్ 3లో సిరో ఫార్మా అత్యాధునిక ఉత్పత్తి కర్మాగారాన్ని మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఇకపై ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు అందేలా రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వచ్చే సెప్టెంబర్ వరకు ప్రతిరోజు రెమెడియల్ తరగతి నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ లిప్ మార్గదర్శకాలు తాజాగా జారీ చేసింది. చిరు వ్యాపారుల జీవనోపాధికి నిరంతర ప్రోత్సాహం అందిస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే

హరీష్రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో 5 మండలాల్లో 91 మంది చిరు వ్యాపారులకు 72 లక్షల రూపాయలు విలువైన ఎగ్ కార్ట్లు అందజేశారు. కన్నేపల్లి పంప్ హౌస్ బీఆర్ఎస్ హయాంలోనే మునిగిందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్ నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించగా నార్వే 2-1 తేడాతో బ్రెజిల్ను ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: And friends, you have tuned to Rainbow FM 101.9 in your show. Namaste, hello, Adam, and well, before this you were listening to your song by Johnny Lee. And now, of course, we'll be moving forward with few more beautiful tracks. But before that, yes, Gyanchand ji ka gyan. So one day Shrimati Gyanchand ji was having a very beautiful necklace. So her friend asked, hey, it's looking too pretty, what's the cost of it? So she said, nothing much, 2 days of fighting with husband, 2 days of hunger strike, 2 days of silence, and a bit of crying, that's it. So friends, but you never try this, okay? Because you have very genuine way. Yes. You know, anyways, I just don't want to discuss that, but I just want to make you know a special information. Yes, which is very, very important for all of us.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: FM Rainbow 101.9.
1: And friends, on Rainbow FM 101.9, you are listening to your favorite show. Namaste, hello, adab. Yes, it's a trilingual show. And let's start with importance of the day. So today is World Zoonosis Day. Yes, World Zoonosis Day is observed annually on July 6th to raise awareness about diseases that spread between animals and humans. It commemorates

0: Got it? Yes, we will be listening to this beautiful track. But before that, friends, I just wanted to get you into that mood. And when you have gotten that mood, then before that, let me give you some important information. Stay tuned.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
0: సో నౌ గుమార్

last night. I went to sleep as a child.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన
2: వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: రెయిన్బో 101.9.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: वेलकम बैक दोस्तों, आकाशवाणी के उसी एफएम रेनबो 101.9 पर पुनः एक बार दिल की गहराइयों से आपका स्वागत है. आप सुन रहे हैं आपका अपना प्रोग्राम नमस्ते हेलो आदाब, अ ट्राइलिंगुअल शो, है ना. तो चलिए आगे बढ़ते हैं. अभी आगे बढ़ूं तो ज्ञानचंद जी का ज्ञान. ज्ञानचंद जी क्या कह रहे हैं कि जब भी आपको पत्नी पर गुस्सा आए, थोड़ी देर शांत रहें और फिर सोचें कि क्या इससे पहले भी जब आप गुस्सा करके उसका कुछ बिगाड़ पाए थे क्या.

0: బడేంగే బడేంగే బహుత్ జల్ బడేంగే ఇస్కి ఓర్
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: FM Rainbow 101.9
1: and friends on FM Rainbow 101.9 you are listening to your favorite show Namaste Hello Adab. Yes, meeru vintunnaru Namaste Hello Adab. అండ్ ఇప్పుడు ఇప్పుడు ఒక మాట మీతోటి షేర్ చేయాలి.
2: ఇరానీ చాయ్,
3: బన్ మస్కా,
2: హైదరాబాదీ బిర్యానీ,
3: టంగ్ ది కబాబ్,
2: కుర్బానీ కా మీఠా,
3: షహదూద్ మలై.
2: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
3: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
2: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్న్ ఏ హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
3: ఫ్రమ్ 2 to 3 p.m. ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.

0: 9.9.
1: It's not just food.
0: It's culture, history and flavor rolled into one.
1: Jashne Hyderabad.
2: FM Rainbow 101.9.
3: అండ్ మీరు వింటున్నారు నమస్తే హలో ఆదా మీ ఫేవరెట్ షో. ఇంకా ఇప్పుడు మీరు నర్సరీ నుండి మొక్కలు కొంటున్నారా? తోట పని పట్ల మక్కువ ఉన్నవారు ఎస్ ఎస్ ఎస్ జిన్హే భీ బాగ్వానీ కర్నే కా షోక్ హై మే యహీ బతానా చాహతీ హూం కి తోట పని పట్ల మక్కువ ఉన్నవారు, పర్యావరణం గురించి శ్రద్ధ వహించేవారు, లేదా కేవలం పచ్చితనాన్ని చూడటం మరియు దాని మధ్య ఉండటాన్ని ఆస్వాదించే వారికి వారి బాల్కనీ, టెరెస్ లేదా పచ్చిక బయలు కోసం కొత్త మొక్కలు అవసరమవుతాయి. అవును కదా? అయితే వాళ్ళు ఎక్కడైనా పోతే కొత్త మొక్కలు కొనాలనే చూస్తారు. తరచుగా నర్సరీ నుండి మొక్కలను తెచ్చి వాటిని కుండీలలో లేదా మట్టిలలో త్వరగా నాటకపోతే, ఎక్కువ కాలం పాటు కదపకుండా వదిలిస్తే లేదా వెంటనే నాటితే కూడా అవి తడిగా చనిపోతాయి. కొన్ని సమయంలో ఇంత ఇట్లా అవుతాయి. అవును కదా? దీనికి తరచుగా తప్పు మొక్కను ఎంచుకోవడమే కారణం కావచ్చు. అవును, తప్పు మొక్కలు మీరు ఎంచుకుంటే ఇట్లనే అవుతుంది. అందువలన మీ ఇంటి దగ్గర ఉన్న తోటమాలి నుండి లేదా బయటి నర్సరీ నుండి మొక్కలను కొనుగోలు చేసేటప్పుడే కొన్ని విషయాలను మీరు గుర్తించు పెట్టుకోవాలి. అది గుర్తించు పెట్టుకోవడం చాలా ముఖ్యం. అవి ఏవి మనం మాట్లాడదాం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత.

0: FM Rainbow 101.9 Musically yours
1: and FM Rainbow 101.9 మీద మీరు వింటున్నారు నమస్తే హలో ఆదా అ ట్రైలింగ్వల్ షో. ఇంకా నేను మీ ఆర్జే ప్రీతి, ఆప్కి దర్గన పరిచితి ఆర్జే ప్రీతి. ఇప్పుడు మీరు నర్సరీ నుండి మొక్కలు కొనేటప్పుడు నేను చెప్పాను కదా కొంచెం కొన్ని విషయాలు మీరు చూడాలి. అయితే ఆకులను పరిశీలించండి. ఎందుకంటే మీరు మొక్కలను కొనుగోలు చేసినప్పుడు అలా దాని ఆకులు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో అది కూడా చూడాలి. కొత్తగా వస్తున్న ఆకులు పసుపు రంగులోకి మారిపోకూడదు లేదా దెబ్బతిని ఉండకూడదు. ఎందుకంటే ఒక మొక్క యొక్క సరైన పెరుగుదలను కొత్త ఆకుల ద్వారా మాత్రమే మనము నిర్ధారించగలం. అంతేకాకుండా ఒకవేళ మొక్క ఆకులు వాడిపోయి ఉంటే దానికి తోటమాలి లేదా నర్సరీ వాళ్ళు ఎలాంటి కారణం చెప్పినా సరే వాడిపోయిన పొడి అంచులను చిరిగిన లేకపోతే పసుపు రంగులో ఉన్న లేదా పురుగులు తిన్న ఆకులను కూడా అట్లాంటివి ఉన్న మొక్కను కూడా మీరు కొనకండి, కొనడం మానాలి అని గార్డెనింగ్ టిప్స్ ఇచ్చేవాళ్ళు చెప్తారు. ఇంకా చాలా విషయాలు చెప్తాను దీని మీద, కానీ హడావిడి ఏముంది, స్లో మోషన్లో మాట్లాడదాం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
1: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
2: జష్న్ హైదరాబాద్, జష్న్ హైదరాబాద్.
3: FM Rainbow 101.9.
4: ఫ్రెండ్స్, ఆకాశవాణిలో ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీద మీరు వింటున్నారు మీ ఫేవరెట్ షో నమ్మ

హలో ఆదా, ట్రైలింగ్యువల్ షో. ఇంకా దీంట్లో మీరు వింటున్నారు నాతో టీ. నా పేరు ప్రీతి, ఎస్, ఆర్జే ప్రీతి. ఆప్కి దర్దర్ మర్జీది ఆర్జే ప్రీతి. ఇంకా ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, మీరు నర్సరీ నుండి మొక్కలు కొంటున్నారా? ఆ మొక్కలు కొనేటప్పుడు మీరు ఏమేం మాటలు మీరు రిమెంబర్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి, అది మనం మాట్లాడుతున్నాము. అయితే మీరు మొక్కలు యూజువలీ మనం ఏం చేస్తాము, పెద్ద మొక్కలు అని చూస్తాము. పెద్ద మొక్కల కంటే చిన్న మొక్కలు ఎంచుకోండి. అవును, మనం తరచుగా దట్టమైన పెద్ద మరియు పొడవైన మొక్కలను కొనడానికి మొగ్గు చూపుతాం, అవును కదా? కానీ నర్సరీలో మంచి పెరుగుదలతో పూర్తిగా అభివృద్ధి చెందిన మొక్కను మనం కొనుగొనడానికి అనుకుంటాము. కానీ తరచుగా ఈ మొక్కలు కొనుగోలు చేసి నాటిన కొద్ది రోజులకే వాడిపోతాయి, మళ్ళీ వాడిపోయిన తర్వాత క్షణిస్తాయి. అందుకోసం ఎప్పుడైనా మీరు నర్సరీలో నుంచి ఏమైనా మొక్కలు కొంటే పెద్ద మొక్కల కంటే చిన్న మొక్కలని ఎంచుకోండి. ఇంకా మనము ఇక్కడ మాట్లాడదాము, కొన్ని మెసేజెస్ కూడా వచ్చాయి. అవును, ఆ మెసేజెస్ కూడా మనము తీసుకుంటాము. మనకు మెసేజ్ పంపించారు, ఎస్, రేడియో షాకిన్ సర్వర్ జీ నే మెసేజ్ భేజా హై, గానే కి ఫర్మాయిష్ కీ హై, ఉస్కే బాద్ మే మెసేజ్ భేజా హై. మునీర్ అలీ సాహబ్ నే వో భీ ఏక్ గీత్ కి ఫర్మాయిష్ కర్ రహే హై. ఔర్ నమస్తే ఆర్జే ప్రీతి, హ్యాపీ హ్యాపీ డే, గుడ్, మేరా ఏక్ గానే కి ఫర్మాయిష్ హై. ఎసే యే ఇన్హోనే మెసేజ్ భేజా, ఇన్హోనే అప్నా నామ్ నహీ లిఖా హై, మే సమజ్తీ హూ షాయద్, खैर इन्होंने अपना नाम नहीं लिखा है, पर एक बहुत ही प्यारा मैसेज इन्होंने भेजा है. दोस्ती का पैगाम जो आपका मिला, दिल हो गया खुश, मिट गया सारा गिला. किसी दोस्त को नहीं मिला होगा दोस्ती का ऐसा सिला, कि सारे गम हो गए दूर जब दोस्तों के प्यार का नजराना मिला. बहुत अच्छे, बहुत अच्छे, बहुत अच्छी बात आपने साझा की. और किसी गीत की आप फरमाइश कर रहे हैं, हम पूरी कोशिश करेंगे आपका गीत आप तक पहुंचाने की. साथ ही वैसे यदि आप भी कोई गीत सुनना चाहते हैं या फिर कोई गीत किसी को डेडिकेट करना चाहते हैं, तो आप मुझे व्हाट्सअप कर सकते हैं. हमारा व्हाट्सअप नंबर है +9104023234822. अब आप सोच रहे होंगे कि इतनी देर में पहले मैंने हिंदी में बात की, फिर मैंने इंग्लिश में बात की, अब मैं तेलुगु में बात कर रही थी और फिर मैंने हिंदी में बात की. अरे भाई, यस, ये है नमस्ते हेलो आदाब ट्राइलिंगुअल शो. और सबसे बड़ी बात, आप सोच रहे हैं ना कि ये खिचड़ी किस लिए? खिचड़ी कभी कभी खानी चाहिए दोस्तों, सेहत के लिए बहुत अच्छी होती है. यस, तो चलिए हम बढ़ते हैं एक प्यारे से गीत की ओर, जिसकी फरमाइश भेजी है अजमत ने. ओके, अजमत कहाँ से, इन्होंने ये तो नहीं बताया, पर इस गीत की फरमाइश है उनकी, तो चलिए उसी और बढ़ते हैं. स्टे ट्यून्ड.

0: FM Rainbow 101.9 Musically yours.
1: दोस्तों आकाशवाणी के उसी एफएम रेनबो 101.9 पर आप सुन रहे हैं आपका अपना प्रोग्राम नमस्ते हेलो आदाब अ ट्राइलिंगुअल शो एंड ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాము మనము మొక్కలు కొనడం చేసుకున్నప్పుడు మనము ఏము గుర్తుపెట్టుకోవాలి అని అయితే మనము మన గార్డెనింగ్ కోసం అవి మొక్కలు తెస్తే ఒక మాట చాలా ఇంపార్టెంట్ మాట మనము ఏం గుర్తుపెట్టుకోవాలంటే మొక్కలను మొక్కల ఏళ్ళు ఉంటాయి కదా దానికి పరిశీలించాలి అవును చాలా పెద్ద ఏళ్ళు ఉన్న మొక్కలను కొనడం మానుకోవాలి ఏర్లు కుండకు అతుకుపోయినా లేదా ఏర్లు కుళ్ళిన మొక్కలుగా బాగా ముదిరినవి వాటికి అదనపు సంరక్షణ అవసరమవుతుంది అయితే వాటి ఏర్లు కుండలోని నీటిపారుదల రంధ్రాల నుండి బయటకు రాకూడదు మీరు అంటుకట్టిన అంటే గ్రాఫ్టెడ్ మొక్క గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ చేసే బోతే హెచ్చిహా మనం చెప్తాం కదా గ్రాఫ్టెడ్ అది మీరు అంటుకట్టిన మొక్కలను కొనుగోలు చేస్తున్నట్టయితే నర్సరీలో

తరచుగా అంటుకట్టిన మొక్కల నుండి కొత్త మొక్కలను తయారు చేస్తారు. మీరు అంటుకట్టిన మొక్కను కొనుగోలు చేస్తున్నట్టయితే దాని అడుగు భాగం నుండి కొంత మట్టిని తీసివేసి దాని ఏర్ల వ్యాప్తిని తనిఖీ చేయండి. అవును, దాని అంటుకట్టిన భాగం మట్టికి ఒక 4-6 అంగుల పైన ఉండాలి అడుగు. అది మట్టికి దగ్గరగా ఉంటే ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది. ఇంకా మళ్ళీ చెప్తాను, కానీ ఒక రిక్వెస్ట్ వచ్చింది సాంగ్ కోసం. మనము మోర్నీ వన్కే సాంగ్ వింటాము, ఓకేనా? ఓకే, ఆ మోర్నీ వన్కే సాంగ్ విన్న తర్వాత మళ్ళీ ఒక మంచి మాట చెప్తాను.

0: ಬಣಕೆ.
1: FM Rainbow 101.9
2: और साथ ही आकाशवाणी के उसी FM Rainbow 101.9 पर अब बारी एक अहम जानकारी की.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: FM Rainbow 101.9
2: और दोस्तों आकाशवाणी के उसी FM Rainbow

0: जरूर बताएंगे, जरूर बताएंगे, पर कुछ विशेष जानकारी भी तो आप तक पहुंचानी है साथियों।
1: FM Rainbow 101.9
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: FM Rainbow 101.9
1: और साथियों आकाशवाणी के उसी FM Rainbow 101.9 पर आप सुन रहे हैं हेलो रेनबो, जहां पर आज हमने आपसे पूछा कि भारत में परिवारों के टूटने का कारण क्या है। तो इस पर कुछ कॉलर्स हमारे साथ जुड़ रहे हैं, देखते हैं उनका क्या कहना है। कॉलर्स को और बढ़ने से पहले यही नम्र निवेदन करते हैं कि कृपया अपनी बात आप संक्षेप में साझा करें ताकि सभी को अपनी बात रखने का अवसर प्राप्त हो। हेलो रेनबो।
2: हेलो रेनबो।
1: हेलो हेलो रेनबो।
2: मैं रमणय्या।
1: रमणय्या गारू स्वागत स्वागत, कैसे हैं आप?
2: ఇప్పుడు జాయ్ బాగున్నామా? నువ్వు కూడా బాగున్నావని భగవంతుని కోరుకుంటా నేను.
1: థ్యాంక్ యూ సార్.
2: ఇప్పుడు ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలో ఇప్పుడు వచ్చే ఛాన్స్ లేదమ్మా ఇంకా. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒకరు ఇద్దరు, ఒకరు లేక ఇద్దరు అనే కథకు వచ్చేసింది కదా. అప్పుడైతే 5 మంది 6 మంది అట్లా ఉన్నారు. అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, దండిగా లేదు. ఎడ్యుకేషన్ లేదన్నా, ఇంట్లో ఒక పెద్ద ఈ కుటుంబ పెద్ద ఒకరు ఉంటే వాళ్ళ ద్వారానే మిగతా అన్ని నడుస్తాయి. ఎడ్యుకేషన్ ఎక్కువ అయిపోయింది అనమాట. ప్రతి ఒక్కరు కూడా విదేశాలు పోవాలా, మా పిల్లలు డెవలప్ కావాలా, అది ఇది అని చెప్పేసి చేస్తున్నారు. అందుకోసం ఏం చేస్తున్నారంటే ఈ పిల్లలంతా ఒకరిని బాగా చదివించుకుంటున్నారు, ఒకరిని ఒకరిని ఇద్దరిని. ఆ విధంగా ఏమవుతుందంటే ఇంకా వచ్చి మనకు వీళ్ళు ఉండి తల్లిదండ్రులను చూసుకునే అవకాశమే లేదు. ఏమున్నా కూడా వృద్ధాశ్రమంలో పెట్టి తర్వాత ఏదైనా ఉంటే వాళ్ళు డబ్బులు గిబ్బులు పంపించే డబ్బులు ఎంతైనా ఖర్చు పెడతారు, కానీ ఈ విధంగా తల్లిదండ్రులు
1: సమయం కానీ ఇవ్వరు.
2: సమయం ఉంది, ఆ విధంగా ఉంది. చేసుకోవడానికి వాళ్ళకు కూడా అవకాశం లేదు. కాదు, వాళ్ళు కూడా వాళ్ళు ఫ్యూచర్ ఆలోచించుకుంటున్నారు, చేసుకుంటున్నారు. కాబట్టి ఇంక జాయింట్ ఫ్యామిలీ రావు. ఇప్పుడు నేనుండి నాకు ఇద్దరు కొడుకులు, ఒక కొడుకేమో దుబాయ్ లో ఉన్నాడు, ఈ అబ్బాయి ఏమో అమెరికాలో ఉన్నాడు, ఈ అమెరికాలో ఉన్నాడు. అయితే మా నేను మా అన్న ఉంటే జాయింట్ ఫ్యామిలీ మాది, మీ ఇద్దరిని పెట్టి నేను ఉండను అని చెప్పేసి వాడు అమెరికా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసాడు నా కోసం. మా కోసం వచ్చాడు. ఇప్పుడు వచ్చి 20 సంవత్సరాలు అయింది, బాగానే ఉన్నాడు. అందరం బాగానే ఉన్నాము,
1: అంత బాగానే ఉండాలి ఇట్లనే కొట్టుకుంటున్నాము.
2: అంతే సంతోషం, ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ ఇంకా వచ్చే అవకాశం లేదమ్మా.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ రమణయ్య గారు, చాలా మంచి విషయం మీరు మాట్లాడాలి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. తో ఏ థే రమణయ్య జీ జిన్హోనే అప్ని బాత్ హమారే సాత్ సాజా కి. ఏక్ ఔర్ కాలర్ కి ఔర్ బడతే హై, దేఖతే హై ఉన్కా క్యా కహనా హై. హలో రెయిన్బో.
3: హలో,
1: నమస్కార్ జీ, కౌన్ బాత్ కర్ రహే?
3: హలో,
1: నమస్కార్. హలో,
3: హా స్వాగతం ఆర్జే ప్రిస్ మేడం.
1: ధన్యవాద్. కౌన్ బాత్ కర్ రహే?
3: హా మే జరా జోర్ సే ఆవాజ్ కరో, మే బాహర్ ఆయా జైసా హలో బోలే తో మేరే కో సమజ్ మే ఆయా తబ్
1: हेलो सोनू जी, आप लाइन पर रहेगा, आपकी आवाज़ हम तक क्लियर नहीं आ रही है. हम एक विशेष जानकारी पहुंचाकर आपसे पुनः जुड़ेंगे, लाइन पर रहिएगा.
4: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: साथियों आकाशवाणी के उसी एफएम रेनबो 101.9 पर आप सुन रहे हैं हेलो रेनबो, जहां पर आज हमने आपसे पूछा कि हमारे देश भारत में परिवारों के टूटने का कारण क्या है. इस पर सोनू जी हमारे साथ जुड़ रहे थे, देखते हैं उनका क्या कहना है. हेलो हेलो हेलो हेलो हेलो, लगता है सोनू जी कहीं और उलझे हुए हैं, माफी चाहेंगे. सोनू जी हेलो, क्या आप हमसे बात कर रहे हैं?
3: आपका आवाज भी पूरा दूसरे को बात करते मेरे को पूरा क्लियर आता. नया मोबाइल है, मम्मी का मोबाइल.
1: हेलो सोनू जी, क्या आप हमसे बात करना चाहते हैं? चलिए लगता है कि सोनू जी शायद कहीं और उलझे हुए हैं, हम अपने अगले कॉलर की ओर बढ़ते हैं. हेलो रेनबो. हेलो रेनबो.
5: हेलो प्रीति मैडम, कहाँ गए? बहुत दिन के बाद आपके दर्शन हो रहा हमारे को, क्या बात है?
1: बस जब आप बुलाए, बाकी के हमारे जो साथी आ रहे हैं उन्हें भी तो अवसर देना चाहिए ना.
5: नहीं नहीं, आप पहले आना, बाद में साथी लोगों को हम आवारे, आप हमारे फेवरेट है.
1: बहुत बहुत धन्यवाद, धन्यवाद ये जगह देने के लिए.
5: पहचान है मेरे बाद में?
1: जी हाँ जी हाँ, बताइए.
5: मेरा नाम बताइए.
1: भाई नाम तो हम बता देंगे, लेकिन आप ये जो समय व्यर्थ कर रहे हैं वो मत कीजिएगा. नाम तो हम आपको बता देंगे. उस्मानगंज से रमेश जी, उस्मानगंज से बात कर रहे हैं, बताइए.

0: కాబట్టి తెలుగులో చెప్తాను నేను ఇంకా.
1: చెప్పండి.
0: అయితే ఏంటంటే ఇది పరివారము అనేది కొందరు పెద్దలు చెప్పారు, రమణయ్య గారు చెప్పారు, చిన్నగా అయిపోయిన పరివారాలు ఏంటంటే ఒకరు ఇద్దరు.
1: అవును,
0: అది కూడా ఒప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొందరు పెద్దలు ఏమన్నారంటే అడ్వర్టైజ్లు టీవీ వీటన్నిటి మీద నూకేశారు, సరే ఒప్పుకుంటున్నాను దాని. కాకపోతే ఏంటంటే ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఏమైపోయిందంటే అప్పుడు మన పెద్దవాళ్ళు 100 సంవత్సరాలలో చూసేది మనం 100 దినాల్లో
1: చూసుకుంటే
0: ఇంకా మనకి ఇంకా 100 సంవత్సరాలకు అందరూ ఒక దగ్గర ఉండాల్సింది ఎందుకు? 10 దినాల్లో ఉండేసి 90 దినాలు మనం వివరతల వాళ్ళు ఉందామన్న నిర్ణయానికి వచ్చిందేమో అనుకుంటా.
1: చాలా
0: అండి,
1: 100 సంవత్సరాల్లో
0: అప్పుడు చూసేది మనం 100 దినాల్లో చూసుకున్న తర్వాత పరివారము కుటుంబాన్ని 100 సంవత్సరాలు ఎందుకు పెట్టుకుందాం మనం?
1: ఎందుకు
0: 1 సంవత్సరం ఉంచుకొని 90 సంవత్సరాలు మనం ఒక్క ఏకంగా బతుకుతాం? మన చేతిలో అన్ని వచ్చేసాయి కదా, చేతిలోనే అన్ని చూసుకుంటున్నాం, స్క్రీన్ పైన చూసుకుంటున్నాం,
1: అవును,
0: వాటిని మనం మనం అనుభవించుకుంటే ఎందుకు ఇబ్బంది పడాలి?
1: ఇబ్బంది, అవును,
0: ఆ విధంగా ఆలోచించుకుంటున్నారేమో. ఇంకోటి ఏంటంటే నాకు ఈ మధ్య ఒక చిన్న ఎగ్జాంపుల్ కాదండి, రియల్గా నేను ఆనెస్ట్ గా చూశాను. మా అత్తగారి ఇంట్లో ఫస్ట్ బోర్ ఉండే 130 ఫీట్లలో నీళ్లు పుష్కలంగా ఉండే.
1: అవును,
0: అయితే అది ఎండిపోయింది. ఎన్ని 30 సంవత్సరాలు నచ్చిన తర్వాత
1: ఎండిపోయింది.
0: మొన్న కొత్త బోర్ వేస్తే 400 ఫీట్లకు నీళ్లు పడ్డాయి.
1: 130 నుంచి 450 ఫీట్లకు
0: వెళ్ళిపోయింది. అంటే నీరు కూడా అంత దూరం వెళ్ళింది. అయితే అప్పుడు 130 ఫీట్లలో మట్టి వెళ్ళింది, చేతిలో పట్టుకుంటే ఇట్లా పంకలాగా అంటింది అండి చేతికి. ఇప్పుడు మొన్న 400 ఫీట్ల లోపల మట్టి వెళ్ళింది, అది ముట్టుకుంటే పొడి లేక రాలిపోతుందండి. పొడి లేక మట్టిలో
1: అంత డిఫరెన్స్ వచ్చేసింది
0: లేదు.
1: అవును,
0: పంకతనం అంటే మట్టి లోపట్నే నీకు ఆ తడితనం లేని నీకు మనుషుల ప్రేమతనం
1: ఎట్లా వస్తుంది? ఎట్లా క్యా బాత్ హై, క్యా బాత్ హై. చాలా చాలా కీన్ గా అబ్జర్వేషన్ మురళి గారు, వెరీ నైస్.
0: అది తౌడు లేక పొట్టు లేక రాలిపోయిందండి. ఒడ్ల మీద పొట్టు ఉంటది
1: అవును,
0: ఆ విధంగా మట్టి ముట్టుకుంటే మొన్న నాకు ఆ విధంగా అనిపించింది.
1: చాలా మంచి అబ్జర్వేషన్.
0: తేమ లేకుండా పోయింది, మనుషుల లోపల ప్రేమ ఎక్కడుంది?
1: బహుత్ అచ్చే, చాలా మంచి అబ్జర్వేషన్ మురళి గారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ షేరింగ్. మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. ఫ్రెండ్స్, ఏక్ విశేష్ జాన్కారి ఆప్ తక్ పహుంచా దే దేతే సాథియం, స్టే ట్యూన్డ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: FM Rainbow 101.9
1: साथियों, आकाशवाणी के उसी FM रेनबो 101.9 पर आप सुन रहे थे हेलो रेनबो, जहां पर आज हमने आपसे पूछा कि भारत में परिवारों के टूटने का कारण. काफी सारे लोगों ने अपनी अपनी बात बताई और कारण तो हमने जान लिए, पर इसका निवारण करना बहुत ज़्यादा आवश्यक है. जितने भी आपने कारण बताए ठीक है, जिसका भी जो भी जो है जिसका भी जो भी सोचना है वो आपने हमसे साझा किया, बहुत अच्छी बात, पर इसका निवारण ढूंढना बहुत ज़्यादा आवश्यक है. और भाई बहुत ज़ोरों से भूख लग रही है और मुझे भूख तो लग ही रही है, पर मेरे साथ स्टूडियो में रेणु भी आ गई है. ओके रेणु,
4: वेलकम.
1: ఏంటి చాలా ఆకలేస్తుంది అమ్మా, ఏం తినాలి?
4: బాగా ఆకలేస్తుంది, దిల్కుష్ తీసుకొచ్చా ఇవాళ.
1: అవునా? చలో దెన్ లెట్స్ టేస్ట్.
4: మళ్ళీ తినడం కాదు,
1: మళ్ళీ
4: దిల్కుష్ గురించి చెప్పాలనుకుంటున్నాను నేను. అసలు దిల్కుష్ అంటే ఏంటి?
1: దిల్కుష్ చెప్పినా దిల్కుష్ చేసేస్తున్నావు నేను.
4: అదే కదా మరి స్పెషాలిటీ, దిల్కుష్ అంటేనే ఆ పేర్లోనే ఉంది. మన మనసుల్ని దోచిన రెసిపీ, హైదరాబాదీ స్పెషల్ డిష్ అని చెప్పి అందుకే జష్నే హైదరాబాద్ లో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము దిల్కుష్ గురించి. సో నువ్వైతే టాటా బై బై చెప్పేస్తే నేను తొందరగా అందరికి విషయాలన్నీ చెప్పాలనుకుంటున్నా ప్రీతి.
1: అవునా? ఓకే మళ్ళీ వచ్చేసి. తో ఫ్రెండ్స్ చలియే, రేణు ఆనే కే లియే తయార్ హై. జబ్ రేణు జీ ఆతే హై తో ఫిర్ హమ్ అచ్చా తో హమ్ ఫిర్ చల్తే హై.
4: అచ్చా
5: తో హమ్ చల్తే హై.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియోలో సమయం 2 గంటలు దాటి 2:48 అవుతోంది. నేను మీ ఆర్జే రేణు, మీరు వింటున్నారు జెష్నే హైదరాబాద్. జెష్నే హైదరాబాద్లో ఇవాళ మన మనసుని దోచే రెసిపీ గురించి చెప్పబోతున్నాను. హైదరాబాదీ స్పెషల్ డిష్, ఒక్క ముక్క తిన్నా చాలు దిల్ ఖుష్ అయిపోయేలాగా ఉంటుంది, మన దిల్ని కూడా పరిశాన్ చేస్తుంది. ఎక్కడ చూసినా కూడా

మనకి ఓల్డ్ సిటీలో స్పెషల్గా హైదరాబాద్లో ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అనగానే కొన్ని రెసిపీస్ ఉంటాయి, స్నాక్ ఐటమ్స్ ఉంటాయి. అందులో స్పెషల్గా మనం చెప్పుకోవాల్సింది చాయ్ తర్వాత బిస్కెట్ తర్వాత దిల్ కుష్ గురించి. సో ఇంకా ఎందుకు ఆలస్యం దిల్ కుష్ గురించి? మన దిల్ కుష్ అయిపోయే విషయాలు ఎన్నో మన షోలో వినబోతున్నాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు జై స్నే హైదరాబాద్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. దిల్ ఖుష్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సాధారణంగా మన హైదరాబాదీలో ఉర్దూ, మరాఠీ, దక్కన్ తెలుగు, పర్షియన్, అలాగే మొఘలాయి వంటకాల ప్రభావం ఈ సమ్మేళనంతో ఉండే వంటకాలు ఎక్కువగా ఉంటాయి. నిజాం యుగపు ఆస్థాన సంస్కృతి, అక్కడ తీపి కారం వంటకాలు ఇవన్నీ, అంటే రాజపోషణ సంపన్న కుటుంబాలు, ఆస్థాన బేకర్లు ఈ చిరుతులను మిఠాయిలను సృష్టించి వాటికి ఒక నేమ్ అనేది తీసుకొచ్చారనమాట. అంటే ఒక క్రియేషన్ అనేది చేశారు అప్పట్లో. 19వ శతాబ్దం నుంచి మన మిఠాయి దుకాణాలు, అలాగే కొంచెం కొన్ని ఫ్యామిలీస్ నడిపేటటువంటి హల్వా మిక్చర్ దుకాణాలు విపరీతంగా ఉండేవి అప్పట్లో. ఆ తర్వాత ప్రాంతీయ వంటకాలకు విలక్షణమైన పేర్లు పెట్టడం స్టార్ట్ చేశారు. సో అట్లా పెడుతూ ఉన్నప్పుడు మనందరికీ తెలిసిందే కదా, మన హైదరాబాద్లో ఉర్దూ వాడకం ఎక్కువగా ఉంటుంది. సో అట్లా ఉర్దూ మాట్లాడే పట్టణ కేంద్రాల్లో మిఠాయిలకు దిల్ ఖుష్, దిల్ పసంద్, ఇట్లా లైక్ షాహితుడ్కా, ఇట్లాంటి కొన్ని పేర్లు స్నాక్ ఐటమ్స్కి, అంటే చిరుతిళ్ళకు పెట్టడం అప్పట్లో జరిగిందనమాట. సో కవితాత్మకంగా పేర్లు పెట్టడం జరిగిందని చెప్పాలి. యాక్చువల్గా అసలు దిల్ ఖుష్ అంటే ఏంటి అని అంటే, సాధారణంగా ఇది పొడిగా కరకరలాడుతూ తీపి పులుపు కలగలిపిన చిరుతిండి. తరచుగా మనం ఎప్పుడూ మిక్చర్ ఏ శుభకార్యం జరిగినా కూడా నోరు తీపి చేయడానికి మన తెలంగాణలో అయితే చక్కెర పోస్తారు కొంచెం నోట్లో కదా. సో అట్లా దాన్ని, అంటే నోరు తీపి చేయడానికి ఇంకేం కొత్త కొత్త పద్ధతులు ఉన్నాయి అని, అలా అందులోనే జీడిపప్పులో షుగర్లో యాడ్ చేయడం, తర్వాత పల్లీలు యాడ్ చేయడము, సేవ్ యాడ్ చేయడం, తర్వాత అటుకులు చక్కెర పెట్టడం, పంచదార లేదా బెల్లం, ఇట్లా యాలకులు ఇవన్నీ ఇట్లా యాడ్ చేస్తూ వచ్చి నెక్స్ట్ మనకి ఇలాంటి స్వీట్స్ చిరుతిళ్ళు అనేవి వచ్చాయన్నమాట. ఇన్ డీటెయిల్గా ఇంకా మాట్లాడుకుందాం అసలు ఏంటి ఈ దిల్ ఖుష్ హిస్టరీ అనేది. మీరు వింటున్నారు జేష్ని హైదరాబాద్, నేను ఆర్జే రేణు, ఆల్ యాన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు జయశ్రీ హైదరాబాద్, నేను ఆర్జే రేణు ఓన్లీ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. దిల్కుష్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో దిల్కుష్ అనేది ఏంటి అండ్ దిల్ పసంద్ అనేది ఏంటి అని ఎవరికైనా డౌట్ రావచ్చు. దిల్కుష్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, కరకరలాడుతూ, అండ్ దిల్ పసంద్ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది, అంటే ఓన్లీ బన్తో చేస్తారు. సో ఈ దిల్కుష్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందులో స్టఫింగ్ వచ్చేసి రకరకాల స్టఫింగ్స్ ఉంటాయి. అందులో క్రీమ్, టూటీ ఫ్రూటీ, కొబ్బరి, షుగర్, డ్రై ఫ్రూట్స్ చెప్తుంటేనే నోరూరే ఎంత టేస్టీగా ఉంటుంది. దిల్కుష్, నిజంగా దిల్కుష్ ఆ పేరు ఎవరు పెట్టారో కానీ నిజంగా ఎప్పుడు దిల్కుష్గానే ఉంటుంది అది తిన్న వెంటనే. మనకైతే ఏ ఫ్రెండ్స్ కలిసినా, లేదు లవర్స్ కలిసినా, ఏదైనా ఒక సందర్భం, బర్త్డే కానీ ఇంకేదైనా గ్యాదరింగ్ కానీ ఉంటే అప్పట్లో ఏ బేకరీలో చూసినా కంపల్సరిగా దిల్కుష్ అనేది ఉండాల్సిందే. సో అట్లా మన హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా కంపల్సరిగా కనిపించే స్నాక్ ఐటెం ఇదే. ఇక 20వ శతాబ్దం ఆరంభ మధ్యకాలంలో దక్షిణాసియా మిఠాయి దుకాణంలో ఇలాంటి పేర్లతో విస్తృతంగా ఇలాంటి చిరుతిళ్ళు అనేవి ఎక్కువగా ఉండేవి. సో ఇవన్నీ అప్పటి రోజుల్లో, అంటే ఏదైనా తినాలి అనుకున్నప్పుడు అందులో మళ్ళీ పోషక విలువల్ని కూడా చూసేవాళ్ళు, లైక్ కొబ్బరి కానీ, టూటీ ఫ్రూటీ కానివ్వండి, లేదు అంటే బెల్లం కానివ్వండి, తర్వాత డ్రై ఫ్రూట్స్ మెయిన్లీ, వీటన్నింటిని మిశ్రమంగా చేసి మార్కెట్లో అమ్ముతూ ఉండేవాళ్ళు. ఇప్పుడుకి మనం ఓల్డ్ సిటీలో వెళ్ళి చూస్తే కొన్ని స్పెషల్ పాతకాలం బేకరీస్లో ఆ టేస్ట్, ఆ సువాసన అలాగే ఉంటుంది. సువాసన అంటే గుర్తొచ్చింది, మీరు ఎప్పుడైనా తిన్నప్పుడు దిల్కుష్ ఆ స్మెల్ చూస్తుంటేనే ఇంకా ఇంకా ఇంకొక బైట్ అన్నట్లుగా ఉంటుంది. అసలు ఏంటి, అసలు హైదరాబాద్లోనే ఎందుకు

0: మీకు ఇలా కొత్త కొత్త రెసిపీస్ ఇన్నోవేషన్ జరిగింది 19th and 20th సెంచరీలో అంటే, అప్పట్లో మసాలా దినుసుల దిగుమతి ఎక్కువగా ఉండేది, ఎగుమతి కూడా ఉండేది. సో అప్పుడు వేయించిన వేరుశనగలు, అటుకులు, నెయ్యి, యాలకులు ఎక్కువగా ఉండేవన్నమాట. స్థానికంగా ఇష్టపడే తీపి, ఉప్పుదనం ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. అయితే ఇంకొకటి ఏంటంటే, ప్యాకింగ్ కూడా అప్పట్లో ఎక్కువ ఉండేది మన దగ్గర. దాని గురించి నెక్స్ట్ నేను చెప్తాను, మీరైతే వింటూ ఉండండి. మీ దిల్ని ఖుష్ చేసే సాంగ్స్ కూడా నేను ప్లే చేస్తూ ఉంటాను. జష్నే హైదరాబాద్ వింటున్నారు, నేను ఆర్జే రేణు, ఆన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9
1: मेरा जूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ
3: జారీ చేయవారు బ్యూరో of Indian Standards Hyderabad
0: FM Rainbow 101.9
4: మీరు వింటున్నారు జయశ్రీ హైదరాబాద్ నేను ఆర్జే రేణు ఆల్ యాన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం మనం మాట్లాడుకుంటూ ఉన్నాము దిల్ ఖుష్ గురించి ఈ దిల్ ఖుష్ అనేది నిజంగా ఎంత ఖుష్ చేస్తుందో మనసుని చాలామందికి ఇష్టమైన చిరుతిళ్ళలో ఇది కూడా ఫస్ట్ ప్లేస్ ఉంటుంది చిక్కీ లేదా బర్ఫీ చక్కెర అంటే లైక్ ఎక్కువ గింజలుగా ఉండి ఒక పూత పూసిన మిశ్రమం లాగా ఉండడం ఇది అంటే లైక్ ఒక మంచి స్వీట్ అనే చెప్పాలి నోరు తీపి చేయాలి అని అంటే ఇలాంటి వాటిని తినాల్సిందే గట్టిగా ఆ తర్వాత మెత్తగా అంటే క్రంచీ క్రంచీగా అంటారు కదా అట్లా ఉంటుంది ఇక మనకి ఎక్కడైనా సరే ఈజీగా దొరికేస్తూ ఉంది అయితే ఇందులో మనం తీపి గురించి చెప్పుకున్నాం అండ్ ఘాటు గురించి చెప్పుకున్నాం బికాస్ టూటీ ఫ్రూటీ తర్వాత సిరప్ అండ్ నెక్స్ట్ కొబ్బరి ఇవన్నీ షుగరు కలిసి ఉండడం వల్ల పైన గోధుమ పిండి మైదా పిండితో బేక్ చేయడంతో జీడిపప్పులు బాదము ఇవన్నీ ఉండడం వల్ల నెయ్యి కూడా కలిసి ఉండడం వల్ల మనకి చాలా చాలా అంటే కోవా కూడా కలుపుతారు ఇవన్నీ అంటే లైక్ ఈ డిష్ ఇట్లాగే ఉంటుంది అని లేదు రకరకాలుగా ఉంటాయి అంటే కోవా దిల్ ఖుష్ తర్వాత డై ఫ్రూట్ దిల్ ఖుష్ ఓన్లీ టూటీ ఫ్రూటీ ఉండే దిల్ ఖుష్ తర్వాత ఇలా రకరకాలు అయితే ఇందులో ఉన్నాయి అండ్ స్పెషల్గా మనం దీని గురించి చెప్పుకునేది హైదరాబాద్ బ్రాండ్ అని సో ఏదైనా సరే మీరు ఖచ్చితంగా ఎవరికైనా స్వీట్ ఇవ్వాలి కొత్తది అని అంటే వాళ్ళకి తెలియంది అంటే ఇలా ఇచ్చి చూడండి ఒకప్పుడు అంటే 1920s 1950s మధ్యకాలంలో తరతరాలుగా ఈ స్వీట్ షాప్స్ నడిపేవాళ్ళు

అలా వాళ్ళు తయారు చేశారు కూడా. అండ్ తర్వాత తర్వాత జనరేషన్స్లో వీళ్ళు వాళ్ళ వంటకాలు అండ్ వాళ్ళ క్రియేటివిటీని యాడ్ చేసి దిల్ కుష్ దిల్ పసంద్లో ఉన్నటువంటి వెరైటీస్లో కొత్త కొత్త రకాలను అయితే వాళ్ళు తీసుకొచ్చారు. ముఖ్యంగా అప్పట్లో అయితే పండగలప్పుడు మాత్రమే ఇవి అమ్ముడుపోయేవి, లైక్ దివాళీ, హోలీ ఈ టైంలో. బట్ తర్వాత రాను రాను ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగినప్పుడు, మెయిన్గా పెళ్ళిళ్ళు లేదా వడి బియ్యం పోసినప్పుడు, ఇట్లాంటి సందర్భాలలో ఎక్కువగా ఇదైతే ఉండేదన్నమాట. అండ్ ఈద్కి కూడా స్పెషల్గా ఉండేటటువంటి స్వీట్స్లో ఈ దిల్ కుష్ కూడా ఉండేది. పెద్ద మొత్తంలో రకరకాలుగా తయారు చేసేవాళ్ళు. పండగలప్పుడైతే పెద్ద డిమాండే ఉండేది అప్పట్లో. అట్లా ప్రజల మనసుల్ని దోచుకుంది ఈ దిల్ కుష్. ఇంకా తర్వాత రాను రాను ఎట్లా అయింది అని అంటే, రకరకాలుగా దీన్ని ఇన్వైట్ చేశారు అని చెప్పాను కదా. అంటే ఆ షాప్ని బట్టి, ఇంట్లో చేస్తున్నారా, షాప్లో చేస్తున్నారా, ఆ షేప్స్ ఏంటి, ఆ పేరు ఏంటి, ఎవరు చేశారు, ఎక్కడ కొన్నారు, ఇట్లాంటివన్నీ వచ్చేవన్నమాట. సో మొత్తానికి ఏదేమైనా కూడా హైదరాబాదీల మనసు దోచిన ఈ దిల్ ఖుష్ అయితే ఎప్పటికీ ఎవర్గ్రీనే. వింటూనే ఉండండి ఆకాశవాణి FM 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషడ్యం మందరం. ఆ

అప్పట్లో ఏదైనా సరదాగా తినాలి, సరదాగా కూర్చున్నప్పుడు మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు సరదా సరదాగా కొన్ని ఐటమ్స్ చేయమని చెప్పేవాళ్ళనమాట నిజాం వాళ్ళు. సో అలా మన నిజాం సంస్థానంలో కొన్ని రెసిపీస్, మన సిగ్నేచర్ డిషెస్ హైదరాబాద్లో ఎన్నో ఉన్నాయి అలా చెప్పడం వల్ల. బట్ ఆ తర్వాత తర్వాత తరాలు తరాలుగా ఏవైతే స్థానికంగా అప్పటి నుంచి అంటే దశాబ్దాలుగా ఉన్నటువంటి మిఠాయి దుకాణాలు, బేకరీ దుకాణాలు ఇవన్నీ కూడా, అంటే మిఠాయి దుకాణాలు అయితే మనకి చాలా పాతకాలం నుంచి ఉన్నాయి, కానీ ఈ బేకరీస్ అనేవి మాత్రం మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, పర్షియా వాళ్ళు మన దేశాన్ని విజిట్ చేస్తున్నప్పుడు, హైదరాబాద్ని విజిట్ చేస్తున్నప్పుడు, ఇట్లా మన దక్షిణ భారతదేశంలో కొన్ని నగరాల్లో అంటే బెంగళూరు, హైదరాబాదు ఇట్లాంటి గోవా ప్లేసెస్లో బేకరీస్ అనేవి పెట్టడం జరిగిందిట. సో అట్లా ఈ బేకరీ ఫుడ్స్ ఏవైతే అదర్ కంట్రీస్లో చేసేవాళ్ళు అట్లాంటివి ఇక్కడ చేసేవాళ్ళు, కానీ దానికి ఇది పేరు అని మాత్రం మన వాళ్ళకి అప్పట్లో తెలియదుట. సో అట్లా 18వ శతాబ్దం నుంచే మన వాళ్ళు వీటిని తయారు చేసేవాళ్ళు, కానీ వాటిని మిన్స్ పైన్, అంటే మనం ఇప్పుడు పైన్ బిస్కెట్ అంటూ ఉంటాం కదా, ఒకసారి నేను పైన్ బిస్కెట్ గురించి కూడా మన జష్నే హైదరాబాద్లో మాట్లాడాను. సో అట్లా ఒక పేరు పెట్టుకునేవాళ్ళు. తర్వాత తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ రకరకాల రెసిపీస్ రావటం వల్ల స్థానికంగా పదార్థాలకి అనుగుణంగా మన వాళ్ళకి టేస్ట్కి తగ్గట్టుగా దాన్ని క్రాఫ్ట్ చేస్తూ వచ్చారు. తయారీలో ఎన్నో ఇన్నోవేషన్స్ వచ్చాయి. దిల్కుష్లో

అప్పట్లో ఓన్లీ పిండితోనే చేసేవాళ్ళు, జస్ట్ షుగర్ సిరప్ ఒక్కటి ఉండేదట, కొబ్బరి అండ్ షుగర్ సిరప్, దాన్ని బేక్ చేసేవాళ్ళు. బట్ రాను రాను అందులో ఎండు కొబ్బరి అండ్ తర్వాత టూటీ ఫ్రూటీలు, రకరకాల షేప్లో కోసినటువంటి ఎండిన పళ్ళు ఇవన్నీ యాడ్ చేస్తూ ఉండేవాళ్ళు. సువాసనల్ని జోడించడం కోసం యాలకులు ఇట్లాంటివన్నీ పెడుతూ ఉండేవాళ్ళు. ప్రధానంగా మన దక్షిణ భారతదేశంలో మనకు ఇవి కనిపిస్తూ ఉంటాయి, దిల్కుష్ అనేవి.

ఇవన్నీ పెడుతూ ఉండేవాళ్ళు. ప్రధానంగా మన దక్షిణ భారతదేశంలో మనకు ఇవి కనిపిస్తూ ఉంటాయి, దిల్ కుష్ అనేవి. బట్ దిల్ కుష్ అనేది మన మనసులకి ఎంత దగ్గరైందో అంతే డిమాండ్ కూడా వచ్చింది. హృదయానికి నచ్చేది మనసు ఎంపిక. ఇలా ఇటు ఉర్దూ హిందీ పదాల కలయికతో పెట్టినటువంటి పేరు. ఏదేమైనా మన నోరుని తీపి చేసి ఏదైనా శుభవార్త విన్న వెంటనే ఇటువంటి రెసిపీస్ అన్నీ మన హైదరాబాద్లోనే స్పెషల్. ఎస్ వింటూనే ఉండండి, జైష్ని హైదరాబాద్. నేను ఆర్జరీన్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి FM 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 90.9 మెగాహెర్ట్స్. నేను ఆర్జే రేణు. మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్. జష్నే హైదరాబాద్లో ఇవాళ దిల్ ఖుష్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ నెక్స్ట్ టైం ఇంకొక మంచి హైదరాబాదీ స్నాక్ ఐటమ్, హైదరాబాదీ స్పెషల్ డిష్ గురించి అయితే మాట్లాడుకుందాము. అయితే ఇంకాసేపట్లో మనము న్యూస్ హెడ్లైన్స్ విన్న తర్వాత డబుల్ కమీటాలో మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాము. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 90.9 మెగాహెర్ట్స్. నేను ఆర్జే రేణు.
1: FM Rainbow 1

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. రాష్ట విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లో కలిపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలంలోని 5 గిరిజన గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జనసమితి పార్టీ కేంద్ర రాష్ట ప్రభుత్వాన్ని కోరింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2.5 నెలల్లోనే సంక్షేమం అభివృద్దికి సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో ములుగు జిల్లాలో పర్యటిస్తారని మంత్రి ధనసరి అనసూయ సీతక్క చెప్పారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకుని 6,000 కోట్లకు పైగా పంచాయతీరాజ్ శాఖ అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. హనుమకొండ జిల్లా కాజీపేట అయోధ్యపురంలోని నూతన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభమవుతుందని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవతో కలిసి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పరిశీలించారు. నాగర్ కర్నూలు మార్కెట్ యార్డులో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. స్థానిక మార్కెట్ చైర్మన్ అవినీతిపై బహిరంగ చర్చ జరపాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఫీఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించగా నార్వే 2-1 తేడాతో బ్రెజిల్ను ఓడించింది. రాష్ట్రంలో రాబోయే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో న్యూ టొకటి పాయింట్.

0: 9 మెగాహెర్ట్స్, నేను ఆర్జే రేణు డబుల్గా మీతో వింటున్నారు. స్టూడియోలో సమయం 3 గంటల 3 నిమిషాలు దాటి 41 సెకండ్లు అవుతోంది. అండ్ డబుల్గా మీతోలో మనందరికీ తెలిసిందే, ఇవాళ స్పెషల్ ఏంటి అని మాట్లాడుకుంటాం. అండ్ ఇంకొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటో తెలుసుకోవాలి అంటే ముందుగా ఈ సాంగ్ అయితే వినేసేయండి. ఇవాళ స్పెషల్ డేస్ ఏమున్నాయి అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్తా అన్నా కదా, చెప్పేస్తాను. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను ఆర్జే రేణు.
1: Both our love went together, Chanda Mama.

0: FM Rainbow 101.9.
1: When the drums beat at Bonaloo, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
0: FM Rainbow 101.9.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. డబుల్ కమిట వింటున్నారు. నేను ఆర్జే రేణు. ఇవాళ జూలై 6. ఈరోజు చరిత్రలో ప్రత్యేకమైంది అండ్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రత్యేకమైన సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. అందులో మనం ఇవాళ మాట్లాడుకోవాల్సింది ప్రపంచ జూనోసిస్ దినోత్సవం గురించి. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం అంటే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు లైక్ రేబీస్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ ఇలాంటివన్నీ ఈ కోవకే చెందుతాయి. 1885 ఆ ప్రాంతంలో శాస్త్రవేత్తలు మొదటిసారిగా రేబిస్కు వ్యాక్సిన్ని విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా ప్రతి సంవత్సరం జూలై 6 ఈ ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈరోజు మనకు చెప్పే సందేశం చాలా స్పష్టంగా ఉంటుంది. అదేంటి అంటే పెంపుడు జంతువులకు సమయానికి టీకాలు వేయించడం, పరిశుభ్రత పాటించడం, అలాగే పశు వైద్యుల సలహాలు తీసుకోవడం, అడవి జంతువులతో అనవసరంగా సన్నిహితంగా ఉండకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే అనేక వ్యాధుల నుంచి మనం దూరంగా ఉండొచ్చు అని. మన ఆరోగ్యం, జంతువుల ఆరోగ్యం, పర్యావరణం ఈ మూడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని గుర్తు చేసే రోజే ప్రపంచ జూనోసిస్ దినోత్సవం. వింటూనే ఉండండి డబుల్ కమీట. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: బరువు పెరగడం తేలికే, కానీ మీరు వింటున్నారు డబుల్ కమిటా. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజమే, బరువు పెరగడం తేలికే కానీ తగ్గడమే మహా కష్టం అనేది చాలామంది అభిప్రాయం. అయితే మనం ఎప్పుడైనా సరే కొన్ని సూత్రాలు పాటిస్తే వెయిట్ లాస్ అనేది కూడా సులువే. ఊబకాయం తగ్గించుకోవటానికి అద్భుతమైన చిట్కాలు కూడా చాలానే ఉన్నాయి. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఏంటి అంటే, రోజు భోజనానికి ముందు మనం తాజా కూరగాయలతో చేసిన సలాడ్ తినడం, అలాగే వైట్ రైస్ కంటే కూడా ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే బ్రౌన్ రైస్, జొన్నలు, రాగులు, సజ్జలు ఇలాంటి మిల్లెట్స్ తీసుకోవటం మంచిది. అన్నం తినడం మానద్దు, అన్నం క్వాంటిటీని తగ్గించండి అని చెప్తున్నారు. కందిపప్పు, రాజ్మా, శనగలు, పెసలు ఇలా అధిక ప్రోటీన్ ఉన్న పదార్థాలు తగిన పరిమాణంలో మనం తీసుకోవటం మంచిదట. అలాగే ఉదయం మనం ఎప్పుడు ఉప్మా, పెసరట్టు, ఇడ్లీ, వెజిటేబుల్ ఉప్మా ఇలాంటివి

అవన్నీ తీసుకుంటూ ఉంటాం. బట్ బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మనం వీటన్నిటిని తీసుకుంటూనే వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. తర్వాత కూర, చారు, పచ్చళ్ళలో వీలైనంత వరకు ఆయిల్ని తగ్గించడం, మజ్జిగ ఎక్కువగా తీసుకోవటం, అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉన్న పాలు కాకుండా ఫ్యాట్ తక్కువగా ఉన్న పాలు తీసుకోవటం, వేపుడు కూరలు, పూరీలు, పకోడీలు, సమోసాలు ఇవన్నీ ఇష్టమా మీకు? సో అవన్నీ పక్కన పెడితే కానీ మీరు బరువు తగ్గరు అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఏదేమైనా అన్నీ మనకి తెలిసినవి, కానీ మన టంగ్ ఏదైతే ఉందో దాని కంట్రోల్లో అస్సలు మనం పెట్టుకోం. అందుకే మనకి ఎప్పుడైనా కూడా ఇలా వెయిట్ గెయిన్ అవ్వడం, తగ్గాలనుకున్నప్పుడు తగ్గకపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎంత తింటున్నామని కాదు, క్వాంటిటీయా క్వాలిటీయా అనేది చూసుకోవాలి. సో ఏదైనా సరే బయట తినడం తగ్గించేసి నిదానంగా నములుతూ తినడం, తర్వాత వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. అండ్ వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవడం, సరిగ్గా నిద్రపోవడం, ఇవి కనుక చేస్తే ఒకవేళ మీరు కనుక టార్గెట్స్ ఏమైనా పెట్టుకుంటే డెఫినెట్గా వారు అనేది తగ్గుతారని చెప్తున్నారు న్యూట్రిషనిస్టులు. వింటూనే ఉండండి డబుల్ కా మీటా, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు డబుల్ కమిట. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. కొంతమంది తెగ హంగామా పడిపోతూ ఉంటారు. అసలు హంగామా ఏంటి, ఏ విషయంలో అంటే ఫ్యాషన్ విషయంలో అండి. కొందరు ఉంటారు ఏదేమైనా కూడా కంఫర్ట్ కంటే కూడా హంగామాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. బట్ కంటికి కొట్టొచ్చినట్లుగా కాకుండా కంటికి ఇంపుగా కనిపించే రంగులు అయితే చాలా బాగుంటాయి కదా. కానీ ట్రెండ్ మారింది. ఇప్పుడు అమ్మాయిలు అన్నింటికీ భిన్నంగా ఉంటున్నారు. ఫ్యాషన్ అనగానే పెద్ద పెద్ద బ్రాండ్స్ లోగోస్ మెరిసిపోయే డిజైన్స్, కంటికి కొట్టొచ్చినట్టు కనిపించే రంగులే కనిపిస్తూ ఉన్నాయి, గుర్తొస్తూ ఉన్నాయి కదా. కానీ ట్రెండ్ మారింది. అండ్ ఇప్పుడు మన దగ్గర లగ్జరియస్గా కావాలి, బ్రాండ్ ఉండాలి, లోగో ఉండాలి, డిజైన్లు ఉండాలి, కలర్ ఉండాలి, బట్ నాణ్యతనైతే చూడట్లేదు. ఎస్, దీనికి ఎట్లా మరి అని అంటే, ఏదేమైనా మన వార్డ్రోబ్లో ఏమున్నాయి, లోగోస్ ఉన్నాయా, బ్రాండ్స్ ఉన్నాయా, డిజైన్స్ ఉన్నాయా అనే వాటికంటే కూడా మన దగ్గర నాణ్యత ఉందా లేదా, కలర్కి బదులు అంటే ముదురు రంగులకి బదులు తెలుపు, ఆలివ్ గ్రీన్, నేవీ బ్లూ, బ్లాక్, ఇలాంటి క్లాసిక్ కలర్స్కి కనుక మనము కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తే ఎప్పుడైనా సరే మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటాం. ఒక్క డ్రెస్ కొన్నా చాలు, అది బాగుంటే చాలు అనుకుంటారు. బట్ మనం వేసుకునే డ్రెస్ అనేది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉండాలి, బ్రాండ్ని కాదు అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఏదేమైనా అటు మోడర్న్గా అయినా, ఇటు ట్రెడిషనల్గా అయినా, ట్రెండీగా అయినా, ఎలా ఉండాలి అనుకున్నా కూడా మనం వేసుకునే దుస్తులు అనేవి మనకి హుందాతనాన్ని పెంచాలి, హడావిడిని కాదు. ఏమంటారు, వెంటనే ఉండండి డబుల్ కమిటర్. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

నేను ఆర్జరేను, మీరు వింటున్నారు డబుల్ కా మీటా ఆల్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. ఎస్, ఇంటిని మనము అందంగా పెట్టుకోవాలనుకుంటాం, కానీ దానికి ఏం చేస్తాం? ఎవరు ఎలా పెట్టుకున్నారు, పక్కింట్లో ఏముంది, ఎదురింట్లో ఉంది, నా ఫ్రెండ్ దగ్గర ఏముంది, ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం. కానీ మీరు చెప్పండి, మనం ఎప్పుడైనా సరే మన మనసుకు నచ్చినట్లుగా మన ఇల్లు ఉంటే, ఎక్కడైనా ఏదైనా మన కష్టార్జితంతో కొన్న వస్తువు కనిపిస్తే ఏదైనా కార్నర్లో, ఆ తృప్తి ఎలా ఉంటుంది? లేదు, ఎదురింటి వాళ్ళ దగ్గర ఉంది, పక్కింటి వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పి మనము యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఫీలింగ్ అనేది మీకే వదిలేస్తున్నాను. ఖరీదైన ఫర్నిచరా, లేదు చిన్న చిన్న అలంకరణ వస్తువుల ఇంటిని అందంగా ఉంచేయి అనేది చెప్పాలి అంటే ఏం చెప్తారు? నేనైతే అంటాను, చిన్న చిన్నవి చాలు. ఎప్పుడైనా మనము ఎక్కడైనా బీచ్కి వెళ్ళినప్పుడు, లేదు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఇంకా ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొత్తగా ఏదైనా తెచ్చుకొని అది ఇంట్లో ఒక కార్నర్లో పెట్టినప్పుడు, అది ఈ చెక్కది కావచ్చు, ఇత్తడిది కావచ్చు, ఆర్ ఎల్స్ ఇలా సిల్వర్ ఐటమ్స్ కాకుండా రెప్లికా సిల్వర్స్ ఇలా ఉంటాయి కదా, అలాంటివి కావచ్చు, అది ఏ కార్నర్లో అయినా సరే, స్టడీ టేబుల్ దగ్గర కానీ, లేకపోతే పూజ గదిలో కానీ, లివింగ్ రూమ్లో, బెడ్రూమ్లో, కిచెన్లో, ఏదో ఒకటి ఒక చిన్న ఐటమ్ అయినా సరే మనం కొత్తది చేర్చినప్పుడు, దాన్ని మారుస్తూ ఉన్నప్పుడు అక్కడక్కడ కొంచెం చిన్నగా మనకి చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇంట్లో. ఎలాగో మనం ఇలా సీజన్ చేంజ్ అయినప్పుడు, లైక్ ఇప్పుడు ఆషాఢం వచ్చినప్పుడు లేదా శ్రావణం వచ్చినప్పుడు డీప్ క్లీన్ చేస్తుంటాం కదా, అప్పుడు కొన్ని వస్తువులు ఒక కార్నర్ నుంచి

ఇంకో కార్నర్కి పెట్టి చూడండి, మనలో కూడా కొంచెం మార్పు వస్తుంది. ఇది ఇంటీరియర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న సంగతి. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, డబుల్ కమిట వింటున్నారు. నేను ఆర్జీ రేణు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఆకాశవాణి 101.9 మెగాహెర్ట్స్. మరి కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని తారామతి బారాదరిని పర్యాటక ప్రాంతంగా మరింతగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో పర్యాటక శాఖపై ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష చేశారు. దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నారు. శాసనసభ విప్ వేముల వీరేశం, శాసనమండలి విప్ పద్దంకి దయాకర్, బలమూరి వెంకట్ కార్యాలయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా సమాచార కమిటీ నూతన కార్యాలయాన్ని కూడా ప్రారంభించి పూజలు నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మయూరి సింగ్ ఈరోజు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత, సంక్షేమం, మహిళల ఆరోగ్యం అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలపై ఇరువురు చర్చించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లను అనవసరంగా పెండింగ్లో పెడుతూ ప్రజలను ఇళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పడంపై రాష్ట్ర మంత్రి జుబ్బల్లి కృష్ణారావు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఈరోజు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దేశభక్తి నినాదాల్లో కాదు, త్యాగంలోనే కనిపిస్తుంది అనడానికి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జీవితమే నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ తక్కువ ధరల విమానయాన సంస్థ ఫ్లైడీల్ భారతీయ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. హైదరాబాద్ రియాద్ మార్గంలో ప్రారంభమైన ఈ తొలి విమాన సర్వీస్కు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఘన స్వాగతం పలికింది. ఎయిర్బస్ A320 విమానాలతో రియాద్ హైదరాబాద్ మార్గాల్లో రోజువారీ ఈ విమాన సేవలు అందుబాటులో ఉంటాయని ఎయిర్పోర్ట్ సీఓ కదీర్ కదిరవన్ తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సామాజిక సమానత్వం అభివృద్ధి కోసం కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయన వర్ధంతి సందర్భంగా పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల నవజాత శిశువు మృతి చెందిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

0: FM Rainbow 101.9.
1: నేను ఆర్జరేను మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్స్. ఇవాళ మండే, అంటే మన 4 to 5 PM ఇన్వెస్ట్ ఇండియా, అంటే ఇండియాలో మనం ఏ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఏంటి అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇండియాలో ఉన్న ఇన్వెస్టింగ్ రంగాల గురించి కూడా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మెయిన్లీ మనందరూ తెలిసిందే, ఇండియా ఆర్థికంగా ముందుకు వెళ్తుంది, చాలా వేగంగా ఎదుగుతుంది. అండ్ మన ఆర్థిక అభివృద్ధిలో వేగంగా ఎదుగుతున్న రంగాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఒకటి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా ఫస్ట్ రైతు దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. రైతు పండించిన పంటకు విలువను పెంచుతూ ఇటు ఉపాధిని కల్పిస్తూ

తర్వాత ఎక్స్పోర్ట్స్ వరకు కూడా ఈ రంగం కీలకంగా ఉంది. అయితే ఇన్వెస్ట్ ఇండియాలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్న పెట్టుబడి అంశాలు ఏంటి, అసలు ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఇవాళ డిస్కస్ చేసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి FM Rainbow 101.9 MHz. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఇన్వెస్ట్ ఇండియా.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9
1: ఇన్వెస్ట్ ఇండియా వింటున్నారు నేను ఆర్జే రేణు ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. ఎస్, మరి ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్లో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇన్వెస్ట్ ఇండియాలో. ఫుడ్ ప్రాసెసింగ్లో ఇప్పుడు చెప్పాలి అంటే ఇండియాలో బోల్డ్ అని గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది స్కీమ్స్ అవన్నీ కూడా. అయితే అందులో పిఎం కిసాన్ సంపద, పిఎంఎఫ్ఎంఈ, అలాగే పిఎల్ఐ ఇలాంటి పథకాలు కూడా ఉన్నాయి. సో వీటితో సూక్ష్మ, చిన్న, మధ్య తరహతి పరిశ్రమలకి ప్రోత్సాహం కూడా అందుతూ ఉంది. అయితే వీటిలో మనము మన తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకుంటే మామిడి, మిరప, పసుపు, పాలు ఇలాంటివే కాదు, ఒక మంచి వ్యాపార ఆలోచన, నాణ్యమైన ఉత్పత్తి, సరైన ప్యాకింగ్, ఆధునిక మార్కెటింగ్ ఉంటే పెట్టుబడితో, అంటే చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేసినా కూడా వ్యాపారం పెద్దగా విజయాన్ని కూడా సాధిస్తూ ఉంటుంది. ఎన్నో పథకాలు ఉన్నాయి అండ్ వాటిని యూటిలైజ్ చేసుకోవటానికి, లక్షలాది మందికి ఉపాధి కల్పించడానికి కూడా చిన్నగా స్టార్ట్ చేసి చాలా పెద్దగా అయిన సంస్థలు కూడా ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎవ్రీడే చేంజ్ అవుతూనే ఉంటుంది, కొత్తగా కావాలి. సో అందుకే మనం అది స్టార్టింగ్ నుంచి మార్కెటింగ్, అంటే ఆ ప్రోడక్ట్ని తయారు చేసి మళ్ళీ కస్టమర్కి వెళ్ళేంత వరకు ప్రతిదీ అవసరమే. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. అసలు ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్లో వచ్చిన కొత్త ఇన్వెస్ట్మెంట్లు, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, పరిశ్రమలు ఎలా ఉన్నాయి, ఆహార శుద్ధి సంస్థల గురించి, అవకాశాల గురించి, వీటన్నింటి గురించి వెంటనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయ్యాం. నేను ఆర్జే రేణు, ఇన్వెస్ట్ ఇండియా వింటున్నారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయ. ఇన్వెస్ట్ ఇండియా వింటున్నారు, నేను ఆర్జే రేణు. ఇవాళ మనము ఇన్వెస్ట్ ఇండియాలో భారత ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమైనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం, వ్యవసాయ ఆధారిత దేశం. అయితే ఇందులో ప్రపంచంలోనే పాలు, లైక్ మసాలా దినుసులు, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే, రైతు పండించిన ప్రతి పంట నేరుగా మన ప్లేట్లోకే వస్తుందా అంటే నో అనే చెప్తా నేను. దాన్ని క్లీన్ చేయాలి, నిల్వ చేయాలి, నాణ్యత పరీక్షించాలి, ప్యాకింగ్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి, మార్కెట్ చేయాలి, ఇలా ఎన్నో ప్రాసెస్, అంటే స్టేజెస్ దాటిన తర్వాతే ఫుడ్ ప్రాసెసింగ్ అని అంటాం. అప్పుడు ఇక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఇప్పుడు మామిడిపళ్ళ సీజన్ రీసెంట్గా అయిపోయింది, ఇంకా కూడా మామిడిపళ్ళు మార్కెట్లో ఉన్నాయి. వాటితో మ్యాంగో జ్యూసు, పల్పు చేయటము, టమాటోలు ఉంటే టమాటాలతో కెచప్ చేయటం, పాలతో పెరుగు, పనీర్, చీజ్, మొక్కజొన్నలతో కార్న్ఫ్లేక్స్, సీజన్ కదా. యా, సో ఇట్లా మనం చేస్తూ వెళ్ళడం, అది కస్టమర్కి చేరువవడం అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి.

ఫుడ్ ప్రాసెసింగ్ అసలు అవసరం అంటారా అని అంటే అవసరమే. బికాస్ ఆహారం వృధా అనేది తగ్గుతుంది, రైతులకు మెరుగైన ధర లభిస్తుంది, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి పెరుగుతుంది, అండ్ మెయిన్లీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. ఎక్స్పోర్ట్స్ చేయొచ్చు, దాంతో మన ఎకానమీ కూడా పెరుగుతుంది, ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది యార్. అందుకే మరి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇందులో ఉన్న కెరియర్ ఏంటి, అసలు ఫుడ్ ప్రాసెసింగ్లో ఎటువంటి కెరీర్ ఉంది, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనేది నెక్స్ట్ చెప్తాను. మీరైతే వింటూనే ఉండండి ఇన్వెస్ట్ ఇండియా, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను ఆర్జే రేణు. ఇన్వెస్ట్ ఇండియాలో భాగంగా ఇవాళ మనము ఫుడ్ ప్రాసెసింగ్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి అన్న విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఫుడ్ ప్రాసెసింగ్ అంటేనే డే బై డే డెవలప్ అవుతున్న ఇండస్ట్రీ. ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండకపోవచ్చు, బట్ ఎనీవేస్ ఇది మాత్రం ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ అని చెప్పాలి. బికాస్ ఆపర్చునిటీస్ అనేవి అలా ఓపెన్ మార్కెట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ని కనుక ఎంచుకుంటే, ఫుడ్ ప్రాసెసింగ్ గురించి మాట్లాడుకుంటూ అందులో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అన్నీ ఇన్ని కాదు, రోజు రోజుకి అనూహ్యమైన మార్పులు అయితే వస్తూ ఉన్నాయి. ఇది నేను చెప్తుంది కాదు, తాజా నివేదికలు కూడా చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్కి అయితే ఈ ఏడాది ఫుడ్ ప్రాసెసింగ్లో దాదాపుగా 263 బిలియన్ డాలర్ల ఆదాయం అనేది వచ్చే విధంగా ఉందిట. అంటే అంతగా ఇటు గ్రామీణ సెమీ అర్బన్ మార్కెట్స్లో ఫుడ్ ప్రాసెసింగ్ అనేది చాలా ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంది. రోజు రోజుకి డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. యాక్చువల్గా అసలు ఏముంటాయి ఆపర్చునిటీస్ అని అంటే, ఫుడ్ ప్రాసెసింగ్లో మనం గవర్నమెంట్ మనకి ఏమిస్తోంది, ఏమేమి పథకాలు ఉన్నాయి ఇందాక మాట్లాడుకున్నాము. అయితే ఫుడ్ టెక్నాలజీ, ఇందులో తయారీ పోషక విలువల రీసెర్చ్ అనేది ఉంటుంది. తర్వాత క్వాలిటీ కంట్రోల్ అనేది ఉంటుంది. అందులో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ నిబంధనల ప్రకారం మనం ఆహార నాణ్యతని పరీక్షించడం అన్నమాట. తర్వాత ప్రొడక్షన్ మేనేజరు అండ్ నెక్స్ట్ ప్యాకేజింగ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్. ఇలా అయితే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. కెరియర్ అనేది చాలా వైడ్గా ఉంటుంది అండ్ కెరియర్ రోల్స్ కూడా అంతే వైడ్గా ఉంటాయి. దీనికి మనం ఫుడ్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్మెంట్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న యూత్కి చాలా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో ఫుడ్ ప్రాసెసింగ్లో వస్తున్న కొత్త కొత్త టెక్నాలజీస్ ఏంటి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఇన్వెస్ట్ ఇండియా

రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను అర్జు రేణు, మీరు వింటున్నారు ఇన్వెస్ట్ ఇండియా. ఇన్వెస్ట్ ఇండియాలో ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఫుడ్ ప్రాసెసింగ్లో వచ్చిన న్యూ ఆపర్చునిటీస్ గురించి. సో అసలు ఏమున్నాయి ఆపర్చునిటీస్, స్పెషల్గా యూత్కి ఏమున్నాయని మాట్లాడుకున్నాం కదా. అయితే ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే నాకు తెలిసి నేను ఎక్కడో విన్నదో చదివిందో మీకైతే ఒకటి షేర్ చేసుకుంటాను. ఏంటి అంటే ఫుడ్ ప్రాసెసింగ్లో స్పెషల్గా ఎవరైతే ఈ ఫ్రూట్స్ని ప్రాసెస్ చేస్తూ ఉంటారు, అంటే పళ్ళని పండిస్తూ ఉన్నవాళ్ళు, లైక్ అవి ఇప్పుడు సీజన్ సీతాఫలాలు కావచ్చు, సీజన్ అయిపోయిన మామిడి పళ్ళు కావచ్చు, ఈ రెండింటిని కూడా ఎవరైతే ఫార్మింగ్ చేస్తారో అందులో చాలా సక్సెడ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బికాస్ ఇందాక మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, అవి ఏంటి అని అంటే మనం ఏ పండు తీసుకున్నా దాని నుంచి పల్పు, తర్వాత క్యాండీస్, ఇలా రకరకాలుగా ప్రాసెసింగ్ అనేది వెళ్తుంది, కస్టమర్కి ఎన్నో విధాలుగా అది చేరువ అవుతుంది అని చెప్పుకున్నాం. సో సేమ్ ఇక్కడ మామిడి పండు గురించి కూడా అట్లాగే చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఆయన కొన్ని ఎకరాల్లో మామిడి పళ్ళని పెంచవచ్చు. ఆ సీజన్ అనే కాదు, ఆ సీజన్ అయిపోయాక కూడా వాటిని స్టోర్ చేసి లైక్ మ్యాంగో జామ్ కానీ మ్యాంగో సిరప్ కానీ ఇట్లాంటివి కూడా అవుతూనే ఉంటాయి. అంటే ఏడాదంతా కూడా ఆ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. ఇదే ఫుడ్ ప్రాసెసింగ్లో మనం సక్సెస్ అవ్వడానికి ఈజీ మెథడ్. ఏది తీసుకున్నా అంతే, లైక్ ఇప్పుడు ఓన్లీ ఫ్రూట్స్ అనే కాదు వెజిటేబుల్స్ తీసుకున్నా అలాగే చేయొచ్చు, లేదు ఇంకా కారం, మిరప ఇలాంటివి, మన తెలంగాణలో తీసుకుంటే పసుపు, అటు ఆంధ్రలో తీసుకుంటే కారం, అంటే లైక్ మిర్చి, ఇవన్నీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్లో ఎన్నాళ్ళ నుంచో మనకి చాలా చాలా సక్సెస్ స్టోరీస్ని ఇస్తున్నాయి, అండ్ అలాగే ఆపర్చునిటీస్ని ఇస్తున్నాయి, దేశానికి ఇన్కమ్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. సో అది సంగతి ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఇన్వెస్ట్ ఇండియా.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఈకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని, అందుకోసం ప్రత్యేక అధికారులను నియమించి పనులను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. కన్నెపల్లి పంప్ హౌస్లో 2 పంపులు స్టార్ట్ చేస్తే తెలంగాణ సుభిక్షం అవుతుందని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలోని బయోటెక్ పార్క్ ఫేజ్ 3లో సీరో ఫార్మా ఆధ్వర్యంలో నిర్మించిన అత్యాధునిక క్యాన్సర్ ఔషధాల తయారీ కేంద్రాన్ని మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దుత్తుల శ్రీధర్బాబు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ లాంచ్ చేస్తే రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చునని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కనీస అవగాహన లేని మంత్రులు ప్రాజెక్టును నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులను హైడ్రా జీహెచ్ఎంసీ కమిషనర్ ఏవి రంగనాథ్, ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా నేతృత్వంలో అధికారుల బృందం ఈ రోజు క్షేత్రస్థాయిలో పరిశీలించింది. సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ తక్కువ ధరల విమానయాన సంస్థ ఫ్లైడీల్ భారతీయ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. హైదరాబాద్ రియాద్ మార్గంలో ప్రారంభమైన తొలి విమాన సర్వీస్ను జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను ఆర్జే రేణు. తాజా ట్యూన్స్ వింటున్నారు. స్టూడియోలో సమయం 5:03:11 అవుతోంది. ఈ ఆర్ అంతా కొత్త కొత్త పాటలు, అంటే ఈ వెదర్కి అండ్ మ్యూజిక్ని ఇష్టపడే లవర్స్ కోసం ఏర్చి కూర్చిన కొన్ని సాంగ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ నేను 2 సాంగ్స్ ప్లే చేస్తున్నాను. ఇంతకీ ఏం సినిమా ఏం పాట అనేది పాట విన్నాక చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఎస్పీబి చరణ్, సమీరా భరద్వాజ్ పాడినటువంటి సాంగ్ అండ్ ప్రియమేదనం సాంగ్, టూ సాంగ్స్ విన్నాం ఆది పురుష్ మూవీలోంచి. రెండు సాంగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్, బట్ ఆ రెండు ఎందుకు కనెక్ట్ చేశాను అనేది నెక్స్ట్ చెప్తాను. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను ఆర్జే రేణు, వింటూనే ఉండండి తాజా ట్యూన్స్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, మరి ఇవాళ చాలా మంచి సాంగ్స్ వింటున్నాము మన కూల్ వెదర్కి. అండ్ ఇప్పుడు విన్న సాంగ్ ఫ్రమ్ ద మూవీ బేబీ, ఒక కీర్తనని మోడర్నైజ్గా పిక్చర్ చేయడం అనేది సూపర్ అని చెప్పాలి. ఆ ట్యూన్ కానీ ఆ లిరిక్స్ కానీ ఎంత బాగుంటాయి కదా. సినిమా చూడడానికి ఎంత బాగుంటుందో ఈ సాంగ్ స్పెషల్గా అంతే స్పెషల్ మూవీలో. మనందరికీ తెలిసింది ఆల్రెడీ, సినిమా చూసింటారు చాలామంది, నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నెక్స్ట్ రవితేజ సాంగ్ ఒకటి నాకు వినాలనిపిస్తుంది, మీకు కూడా అనిపిస్తుంది కదా. యా, సో రావణాసురం మూవీలోంచి నెక్స్ట్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జేరీను, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi

0: ఈ సాంగ్ అయితే ఎంతగా వైరల్ అయ్యిందో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సోషల్ మీడియానే ఊపేసిన సాంగ్స్లో ఈ సాంగ్ కూడా ఒకటి. ఎక్కడ చూసినా, మ్యారేజెస్లో చూసినా, అండ్ ఇప్పుడు అన్నట్లు సోషల్ మీడియాలో ఎవరు చూసినా సరే, ఒక శారీ కట్టుకున్న అమ్మాయి కనిపిస్తే చాలు, ఏదైనా సాంగ్ వేయాలి అని అంటే బ్యాక్గ్రౌండ్లో ఇదే సాంగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉండేది. అదే చమ్కీ లాంగీ లేసి సాంగ్. సో రామ్ మిరియాల డీ పాడిన పాట దసరా మూవీలోంచి విన్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాయ్ నాన్న మూవీలోంచి సాంగ్ వినబోతున్నాము, గాజు బొమ్మ సాంగ్. సాంగ్ వినేసేయండి, అండ్ ఎవరు పాడారు ఏంటి ఇవన్నీ అయితే నెక్స్ట్ చెప్తాను. వింటూనే ఉండండి తాజా ట్యూన్స్. నేను ఆర్జరేను, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening, 8 to 9, Telanganam brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour.
3: Telanganam,
2: the voice of our home state.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 201.9 మెగాహెర్ట్స్. నేను ఆర్జే రేణు. తాజా ట్యూన్స్ వింటున్నారు. తాజా ట్యూన్స్లో ఇందాక లియో మూవీలోంచి జేవి సుధాంష్ ప్రియా మళ్ళీ పాడినటువంటి పాట ప్రేమ ఓ ఆయుధం. లిరిక్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ సాంగ్ పిక్చరైజేషన్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ ఘాట్ రోడ్స్ అండ్ హీరో హీరోయిన్కి మధ్యలో వచ్చే ఆ సీన్స్ అవన్నీ కూడా సాంగ్లో చాలా బాగుంటాయి. వినడానికి బాగుండే పాట అండ్ చూడడానికి కూడా చాలా చాలా బాగుండే పాట. అండ్ నెక్స్ట్ వచ్చే సాంగ్ వచ్చేసి నా రోజా నువ్వే సాంగ్. మూవీ నేమ్ మీరైతే గెస్ చేయండి. నాకు శోభ గారు మెసేజ్ చేశారు గుడ్ ఈవినింగ్ రేణు అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి శోభ గారు, గుడ్ ఈవినింగ్ మీరు మెసేజ్ చేసినందుకు. నెక్స్ట్ 2 సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ అయితే వచ్చేస్తున్నాయి, వినేసేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 201.9 మెగాహెర్ట్స్ రెయిన్బో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు. నేను ఆర్జే రేణు.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: రెయిన్బో 101.9. గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: VIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: FM Rainbow 101.9.

9.9 మెగాహెడ్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం స్టూడియోలో సమయం 5:45 కావాల్సింది. మరి కాసేపట్లో ఇది మన చట్టం. భరోసా సెంటర్స్ కార్యకలాపాల గురించి డిఎస్పి సీతారెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. మరి కాసేపట్లో వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈనాటి మన కార్యక్రమంలో భరోసా కేంద్రం అందిస్తున్న సేవల గురించి తెలియజేయడానికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ శ్రీమతి సీతారెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సీతారెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: ఈ భరోసా కేంద్రం గురించి మనం పేపర్లలో వినడం కానీ టీవీలో చూడడం కానీ జరుగుతూ ఉంటుంది సీతారెడ్డి గారు. అసలు ఈ భరోసా కేంద్రం అనేది ఎందుకు ఏర్పాటు చేశారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: మనకి మామూలుగా ఎక్కడైనా కూడా సేఫ్టీ అన్నది కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ దేశమైనా డెవలప్ అయిన అయిందంటే అక్కడ సేఫ్టీ ప్రయారిటీ అని అర్థం చేసుకోవాలి. సో స్త్రీలు మరియు పిల్లలు ఎక్కడైతే చాలా సురక్షితంగా ఉంటారో, సురక్షితము అని అనుకుంటారో, అక్కడ అభివృద్ధి అన్నది బాగా జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్లోని మనకి స్త్రీలపై మరియు పిల్లలపై లైంగిక దాడులు జరిగినప్పుడు వారికి మేమున్నాము అని నమ్మకం కలిగించడానికి ఒక సెంటర్ అవసరం. పోలీసు వారు ఉంటారు, పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, అక్కడ కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ చాలా సందర్భాలలో లైంగిక దాడులు జరిగిన బాధితురాళ్ళు, మనం పిల్లలు అనుకున్నప్పుడు కొన్నిసార్లు బాయ్స్ అటు బాలురు కూడా ఉంటారు. సో వీళ్ళు పోలీస్ యూనిఫామ్ చూసినప్పుడు భయపడుతూ ఉంటారు. ఒకలాంటి ఏమంటారంటే మనసు విప్పి వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడరు. సో ఇలాంటి సందర్భాలలో వారికి నమ్మకం కలిగించే రీతిలో భరోసా సెంటర్స్ని మనము తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు 35 భరోసా సెంటర్స్ ఉన్నాయండి. ఇప్పుడు తెలంగాణలో మనకు 35 భరోసా సెంటర్స్ ఉన్నాయి అండ్ అవి చాలా సక్సెస్ఫుల్గా మంచి పనితీరుని కనబరుస్తూ ఉన్నాయి.
0: సీతారెడ్డి గారు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని పెద్దలు చెప్పారు. ఎక్కడైతే ఈ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలే చరిస్తారని అంటారు. అలాంటి మన ప్రస్తుత సమాజంలో స్త్రీలు బయట క్షేమంగా తిరగడము, సురక్షితంగా ఉండడం అనేది ఒక సమస్యగా మారింది. దానికి తోడు లైంగిక దాడులు బారిన పడ్డ వాళ్ళు వారు విపరీతమైన స్ట్రెస్కు బాధకు గురవుతుంటారు. వారు కంప్లైంట్ ఇవ్వడానికే ఒక సాహసం అవుతుంది. ఆ ఇచ్చిన కంప్లైంట్ ప్లేస్లో అక్కడుండే పోలీస్ స్టేషన్ వాతావరణము, 10 మంది ముందు చెప్పడము, వాళ్ళకి జరిగిన సమస్యను అంతా విపులీకరించి చెప్పి 10 మందిలో ఒక స్టిగ్మా డెవలప్ అయ్యే అంటే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని కూడా ఎదుర్కోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కడైతే వారు సమస్యను సానుకూలంగా చెప్పి వారికి ఒక పరిష్కారం లభించే విధంగా చెప్పాలంటే భరోసా కేంద్రానికి రావడం కరెక్ట్ అంటారు.
1: అంటే ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తాను. లైంగిక నేరం జరిగినప్పుడు బాధితురాలు ఖచ్చితంగా మీరు అన్నట్లు లాట్ ఆఫ్ స్ట్రెస్, ట్రామా, మానసిక క్షోభకు గురయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి. సో అటువంటి సందర్భాలలో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేని పక్షంలో వారి తరఫున వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళకి క్లోజ్ ఎవరు ఉంటారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. అయితే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ నమోదైన వెంటనే బాధితురాలని పోక్సో మరియు రేప్ కేసులలో, లైంగిక దాడి నేరాలు జరిగిన సందర్భాలలో ఇమీడియట్గా ఆ విక్టిమ్స్ని మనము భరోసా సెంటర్కి ఒక ఉమెన్ ఎస్కార్ట్నిచ్చి పంపించడం జరుగుతుందండి. పోక్సోలో ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలు ఎవరైనా కానీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వస్తారండి. సో అందుకని చెప్పి మనకి పోక్సో చట్టం అన్నది చాలా పవర్ఫుల్ చట్టం అయింది. అందులో చాలా పిల్లల కొరకు, వాళ్ళని సంరక్షించడం కొరకు చాలా సెక్షన్స్ చక్కగా పొందుపరిచి ఉన్నాయి. సో ఈ లైంగిక దాడి కేసులోని ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఆ బాధితురాలతోటి, ఆ విక్టిమ్ తోటి ఒక ఉమెన్ ఎస్కార్ట్, ఉమెన్ ఎస్ఐ కానీ, ఉమెన్ కానిస్టేబుల్ కానీ ఎవరైతే ఉంటారో పోలీస్ స్టేషన్లో, ఖచ్చితంగా ఉమెనే ఉండాలి. ఉమెన్ ఎస్కార్ట్ ఇచ్చి భరోసా సెంటర్కి పంపిస్తాము.

భరోసా సెంటర్ లో మనకి అన్ని రకాల సేవలు అండర్ వన్ రూఫ్. భరోసా సెంటర్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ వన్ స్టాప్ సెంటర్ ఫర్ క్రైసిస్. అంటే బాధలో ఉన్న బాధితురాలకి కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది చాలా సందర్భాలలో. అదేవిధంగా మనకి ఇక్కడ సైకాలజిస్ట్ ఉంటారు, వాళ్ళ మానసిక స్థితిగతులను అవగాహన చేసుకుని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేటందుకు సైకాలజిస్ట్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. అదేవిధంగా మెడికల్ స్టాఫ్, చాలా సందర్భాలలో వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇమీడియట్ అవసరం ఉంటుంది. సో మనకి ఇక్కడ పారామెడికల్ స్టాఫ్, డాక్టర్స్ ఉంటారు. అంతేకాకుండా లీగల్, అంటే న్యాయపరంగా వాళ్ళకున్న అనుమానాలని తీర్చేటందుకు లేదా న్యాయపరంగా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేటందుకు మనకి లీగల్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఒక్కసారి భరోసా సెంటర్కి బాధితురాలు వస్తే అన్ని రకాల సర్వీసెస్, సేవలు ఒకే సెంటర్లో ఉంటాయి. తనకున్న బాధని కూడా వీళ్ళు కౌన్సిలర్స్ అండ్ సైకాలజిస్ట్ అర్థం చేసుకొని అదే రీతిలో వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళని కొంచెం సాంత్వన

0: సెంటర్ కి బాధితురాలు వస్తే అన్ని రకాల సర్వీసెస్ సేవలు ఒకే సెంటర్ లో ఉంటాయి. తనకున్న బాధని కూడా వీళ్ళు కౌన్సిలర్స్ అండ్ సైకాలజిస్ట్ అర్థం చేసుకుని అదే రీతిలో వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళని కొంచెం సాంత్వన కలగజేస్తారు. అంతేకాకుండా మనకి భరోసా సెంటర్స్లోని చాలా ఎన్జిఓస్ కొలాబరేట్ అయి ఉన్నారు. సో మనకి కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, లైంగిక దాడి జరిగి ఆ అమ్మాయి ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంటుంది, ఆ స్త్రీ కానీ అమ్మాయి కానీ, ఆ బాధలో తల్లిదండ్రులు కానీ సొంత వాళ్ళు వాళ్ళని వెలివేయటం జరుగుతుంది. ఇంట్లోకి రానియరు, ఊర్లోకి రానియరు. సో ఇదొక స్టిగ్మా లాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయికి రిహాబిలిటేషన్ అంటే ఉండటానికి ఒక నీడ కూడా అవసరము. సో పునరావాసం కూడా మనం భరోసా సెంటర్స్ ద్వారా, ఎన్జిఓస్ ద్వారా పునరావాసం కలిగిస్తాము. అందులో మనకి చాలా ఫేమస్ ఎన్జిఓ ప్రజ్వల అని ఉంది, అక్కడ పునరావాసం కలిగిస్తాం. అదే కాకుండా గవర్నమెంట్వి కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరు వాళ్ళని తీసుకొని వెళ్ళని, ఓన్ చేసుకునే సమయంలో మనం పునరావాసం కలిగిస్తామండి భరోసా సెంటర్ ద్వారా.
1: అంటే ముఖ్యంగా లైంగిక దాడి బారిన పడిన వ్యక్తి మానసికంగా క్షోభకు గురవుతాడు, శారీరకంగా అవస్థకు గురవుతాడు. అలాగే వారికి ప్రతి ఒక్కరికి చట్టపరమైన పరిజ్ఞానం ఉండాలని లేదు, దానితో పాటు వాళ్ళని సాంత్వనపరిచి వాళ్ళకి భరోసా అష్యూరెన్స్ ఇచ్చేసి ఒక నమ్మకం కలిగజేసి జరిగిన అన్యాయాన్ని సైలెంట్గా సఫర్ కాకుండా పోరాడి న్యాయం సాధించుకోవాలన్న దిశగా అన్ని విధాలుగా వాళ్ళని సమాయత్తం చేస్తుంది భరోసా కేంద్రం.
0: అవునండి, భరోసా కేంద్రము ఇందాక మనం చెప్పినటువంటి ఏది కౌన్సిలింగ్ కానీ, లీగల్ సపోర్ట్, మెడికల్ సపోర్టే కాకుండా వాళ్ళకి రీసెంట్గా మనము స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అని, కొన్ని బాధితురాలు ఉంటారు వాళ్ళకి, కొందరు చదువుకోవాలని అనుకుంటారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, మేము చదువుకోవాలి అని అంటారు. అటువంటి వారికి కూడా మనము ఎన్జిఓస్ ద్వారా లేదా కొందరు ఇండివిజువల్స్, మేము కొంచెం డబ్బు సహాయం చేస్తాము అంటే వారి ద్వారా మనము చదువు కూడా చెప్పిస్తున్నాము. చదువుకుంటున్న పిల్లలు కూడా ఉన్నారు, అదేవిధంగా కొందరు సివిల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి బాధితురాళ్ళు మేము సివిల్స్కి, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతాము, మాకు హాస్టల్లో ఉండేటందుకు మాకు కొంచెం సహాయం చేయండి అని అంటే మనము అది కూడా సహాయం చేస్తున్నామండి. అంతేకాకుండా వీళ్ళు టు లివ్ అ డిగ్నిఫైడ్ లైఫ్ ఇన్ ద సొసైటీ, మనతో పాటు సమానంగా వాళ్ళు గౌరవంగా బతికే రీతిలో వాళ్ళకి నైపుణ్య శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా మనము కొన్ని ఎన్జిఓస్ సహాయం తీసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఎటువంటి డబ్బు కట్ అవసరం లేదు, అక్కడే పునరావాసం కలిగిస్తాము. అక్కడే వాళ్ళు ఉండి ఫ్రీగా ఈ నైపుణ్యాలు డెవలప్ చేసుకున్న తర్వాత ఉద్యోగం కూడా పెట్టేయడం జరుగుతుందండి.
1: అంటే జీవితము అక్కడితో ఆగిపోలేదు అనే ఒక విశ్వాసం కలిగజేసి వాళ్ళకు ఒక ఆశ్వాసం ఇచ్చి,
0: అవును,
1: స్వచ్ఛంద సేవా సంస్థలని ఆధారంగా చేసుకుని వాళ్ళతో సమన్వయపరుస్తూ వీళ్ళకి అవసరమైన చోట శిక్షణనిస్తూ వారిని వాళ్ళు సెల్ఫ్ రిలయంట్, అంటే వాళ్ళని వాళ్ళ జీవితాన్ని సొంత
0: కాలం మీద తాము నిలబడేటట్టుగా, గౌరవంగా సంఘంలో బతికేటట్టుగా వాళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం కూడా మనము పోలీస్ విభాగం, ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి భరోసా సెంటర్స్ ద్వారా చేస్తున్నాం. అయితే భరోసా సెంటర్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఏదైతే కౌన్సిలర్స్, సైకాలజిస్ట్ అన్నారు, దే ఆర్ ప్రొఫెషనల్స్, దే ఆర్ నాట్ పోలీస్, దే ఆర్ సివిల్ పీపుల్ వర్కింగ్ ఫర్ భరోసా ఫర్ ద విక్టిమ్స్. సో వాళ్ళందరూ కూడా హైలీ ప్రొఫెషనల్స్ అండి. ప్రొఫెషనల్స్ని మనము పోలీసులో లేరు కాబట్టి సపరేట్గా మనం ప్రొఫెషనల్స్ని సెలెక్ట్ చేసుకుని భరోసా సెంటర్లో మనం పెట్టుకోవటం జరిగింది. స్వచ్ఛంద సంస్థలే కాదు, కొందరు ఇండివిజువల్స్ ఉంటారు, మేడం మీకు మేము కొంచెం డబ్బులు సహాయం చేస్తాము, ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే విక్టిమ్ అసిస్టెన్స్ చేస్తాము అన్నప్పుడు అది కూడా చేస్తాం. కాకపోతే విక్టిమ్ గురించి ఆ వ్యక్తికి కానీ, ఆ వ్యక్తి ఎవరైతే సహాయం చేస్తున్నారో వారి గురించి విక్టిమ్కి కానీ ఎటువంటి సమాచారం ఉండదు. ఇది జస్ట్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా వాళ్ళకి అందుతున్న సహాయం అంతే. ఇలాంటి సహాయ సహకారాలు మనం చాలా చేస్తున్నాము.
1: అంటే దాతృత్వం గల సహృదయుల చేత కూడా ఈ సహాయాన్ని అందజేస్తారు, కానీ ఇచ్చిన వారు ఎవరికి ఇచ్చినారో తెలియదు, ఎవరు సహాయం పొందుతున్నారు, ఎవరి ద్వారా చేస్తున్నారు విషయం కూడా తెలియదు,
0: చెప్పము. హైలీ కాన్ఫిడెన్షియల్, ఎవరు ఎవరికి ఇస్తున్నారు, వాళ్ళ ఫోన్ నంబర్, వాళ్ళ పేరు గానీ ఏది గానీ మనం చెప్పము. ఓన్లీ మనము పలానా కాలేజీలో ఉంది, ఆ కాలేజ్ అకౌంట్ ఇది స్కానర్, ఇవాళ రేపు అన్ని ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి, స్కాన్ చేసి డబ్బులు కట్టియడం గానీ, అదేవిధంగా హాస్టల్ అయితే హాస్టల్కి కూడా అట్లనే. ఎక్కడ కూడా మనం బాధితుల పేర్లు గానీ వాళ్ళ యొక్క సమాచారాన్ని గానీ ఎక్కడ కూడా మనము బయట పెట్టము, ఎవరికి చెప్పము.
1: అంటే కంప్లైనెంట్ విషయాలు ఏవి అన్ని గోప్యంగా ఉంచుతూ తిరిగి వారికి పునరుజ్జీవనం కలిగే విధంగా పునరావాసాన్ని కల్పిస్తూ సమాజంలో ఆత్మగౌరవంగా బతకడానికి ఏ విధంగా చేయాలో అన్ని విధాలుగా చూడపడతారు.
0: అవునండి.
1: సీతారెడ్డి గారు, ఒకవేళ భరోసా సెంటర్కి రావాలి అన్నప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్పడానికి ముందుకు రాలేదన్నప్పుడు

0: ఒక స్వచ్ఛంద సంస్థ కానీ లేదంటే నైబర్ కానీ లేదంటే వాళ్ళ బంధువులు కానీ కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా?
1: ఇటువంటి కేసుల్లో ఖచ్చితంగా ఎవరైనా కానీ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి పక్కలో ఒక నేరం జరిగింది అని తెలిసిందనుకోండి, తెలిసిన వారు వచ్చి ఖచ్చితంగా వారి తరఫున కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఇది మ్యాండేటరీ, ఎవరికి తెలిసినా వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. సో ఇందులో బాధితురాళ్ళకి సపోర్ట్ ఇచ్చే రీతిలో కొత్త చట్టంలో మనకి చాలా మార్పులు తీసుకొని వచ్చారండి.
0: ప్రస్తుతం ఉండే న్యాయ వ్యవస్థలో ఒక మాట అంటుంటారు సీతారెడ్డి గారు, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని. కోర్టు కంటూ వెళ్లిన తర్వాత చాలా కాలం పడుతుంది సమస్యకు సమాధానం దొరకడానికి అనే ఒక భావన ఉంటుంది. ఇలాంటి లైంగిక దాడి బారిన పడ్డ వాళ్ళకు కూడా ఏదైనా వెసులుబాటు ఉందా తొందరగా న్యాయం పొందడానికి?
1: ఉందండి, మనకి మామూలుగా కోర్టులో పెండెన్సీ అన్నది ఉంటుంది, అది వాస్తవమే. కాకపోతే ఇలాంటి సెన్సిటివ్ కేసెస్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని ఉన్నాయండి. అంటే సత్వరంగా ఇందులోని మనకి ట్రయల్ అవుతుంది, వెంటనే ట్రయలే కాకుండా మనకి ఇమీడియట్గా న్యాయం కూడా డెలివరీ అవుతుంది. ఈ కేసెస్లో పనిష్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది, అప్ టు 20 ఇయర్స్, లైఫ్ అండ్ అప్ టు 20 ఇయర్స్. సో చాలా ఇంపార్టెంట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా.
0: కాబట్టి ఎవరైనా వారి పట్ల అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు సరైన పద్ధతిలో చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడే ఆ నేరస్తుడికి శిక్ష పడే అవకాశం ఉంటుంది.
1: అవును,
0: నాకెందుకులే తని మౌనంగా ఉన్నట్లయితే అది సైలెంట్ సఫరింగ్ అవుతుంది.
1: అవునండి, అందుకనే మనము ప్రతిసారి అంటూ ఉంటాము, స్పీక్ అవుట్, డు నాట్ సఫర్ ఇన్ సైలెన్స్. మీరు చెప్పందే మీకు న్యాయం జరగదు, కాబట్టి ఎటువంటి సందర్భంలోనైనా మీరు ఖచ్చితంగా మాట్లాడి మీకు జరిగిన అన్యాయాన్ని చెప్పగలిగినట్లయితే అన్ని. మరి ఇక్కడ మీకు ఒకటి గుర్తుంచుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ హైలీ కాన్ఫిడెన్షియల్. మీ పేరు కానీ, మీ ఊరు కానీ, మీరున్న ప్రదేశము, తల్లిదండ్రుల పేరు కానీ, మీ ఫోటో కానీ ఎక్కడ కూడా బయట పెట్టరు, ఎవరికి కూడా తెలియదు. ఇట్ ఈజ్ హైలీ కాన్ఫిడెన్షియల్. దయచేసి మీరు మాట్లాడి మీకు జరిగిన అన్యాయాన్ని మీరు ఫిర్యాదు చేస్తే ఇమీడియట్గా మనం నేరస్తులపైన చట్టపరమైన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. మున్ముందు వాళ్ళు ఇలాంటి నేరాలు ఇంకా ఎక్కువ చేయకుండా మనం కట్టడి చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీ అందరికీ కూడా నేను ఒక మాట షేర్ చేసుకోవాలి, ఐ నీడ్ టు టెల్ దిస్. మామూలుగా లైంగిక దాడులు అనేటివి ఎక్కువగా మనకి రిపోర్ట్ కావు, చాలా తక్కువ రిపోర్ట్ అవుతూ ఉంటాయి. అంటే జరిగిన నేరాల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ గాను మన పోలీస్కి మన దృష్టికి వచ్చే సంఖ్య చాలా తక్కువ. బట్ వచ్చిన తక్కువ సంఖ్యలో కూడా కన్విక్షన్ పర్సంటేజ్ అన్నది ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా ఫిర్యాదురాలు లేకపోతే బాధితురాలు ఎవరైతే ఉన్నారో, మోస్ట్లీ కుటుంబ సభ్యులు కూడా కొన్నిసార్లు నేరం చేసే అవకాశం ఉంటుంది.
0: అంటే తొలి అడుగు అంటూ ముందు వేస్తేనే సమస్యకు సమాధానం వెతుక్కోవడానికి వీలవుతుంది.
1: అవును,
0: కాబట్టి సైలెంట్ గా సఫర్ కాకుండా ఇలాంటి లైంగిక దాడికి గురి కాబడిన వాళ్ళు ఒక అడుగు ముందుకేసి కంప్లైంట్ చేసినట్లయితే ఖచ్చితమైన సహాయము న్యాయము జరిగే అవకాశం ఉందంటారు.
1: ఖచ్చితంగా, వాళ్ళు చెప్పనంత వరకు సొంత వాళ్ళైనా కూడా నేరం చేస్తూనే ఉంటారు. సో నేరం కట్టడి కావాలి, అలాంటి నేరం మళ్ళీ వేరే వాళ్ళకి జరగకూడదు. సో ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాల్సిందే అండి. అయితే ఇంకొకటి, ఇక్కడ అందరికి కూడా నేను ఏ నంబర్కి ఫోన్ చేయాలి, ఎలా ఫోన్ చేయాలి, ఎలా చెప్పాలి అని భయపడకుండా మీరు 100 or 112 100 లేదంటే 112కి ఎక్కడి నుంచైనా మీరు జస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తే పోలీస్ వారు వస్తారు. అండ్ మా పోలీస్ వారు కూడా మోస్ట్లీ సివిల్ డ్రెస్లోనే వస్తారు, యూనిఫామ్లో రారండి, వచ్చి తీసుకెళ్లి మీకు కావాల్సిన సహాయ సహకారాలు, లీగల్ ప్రాసెస్ అంతా ఇనిషియేట్ చేస్తారు.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు సీతారెడ్డి గారు, నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి.
2: ఇది మన చట్టం.

మీరిప్పటి వరకు ఇది మన చట్టం భరోసా సెంటర్స్ కార్యకలాపాల గురించి డిఎస్పీ సీతారెడ్డి గారితో పరిచయమైనారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆచి ప్రశాంతి. ఆఫ్టర్ లాంగ్ టైం ప్రశాంతి వచ్చింది అనుకుంటున్నారు కదా, సో ఏం పర్లేదు, ఆలస్యం చేయకుండా మన షోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఈ సాయంత్రం చాలా కూల్గా చాలా ప్రశాంతంగా అలా అలా సాగిపోతుంది కదా. నేను వచ్చే టైంలో కొన్ని చోట్ల వర్షం కూడా పడింది. ఆ వర్షం నాకు చాలా హాయ్ హ్యాపీనెస్ ఇచ్చింది. మీకు కూడా అది గుర్తు చేయడానికి మీ అందరి కోసం ఫస్ట్ నేనైతే వర్షం సాంగ్ ప్లే చేస్తున్నాను, వినేసి ఆనందించండి.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆర్జే ప్రశాంతి. సాయంత్రం వేళ అలా సరదాగా ఉందంటూ అప్పుడప్పుడు వచ్చిపోయిన చినుకులను గుర్తు చేసుకుంటూ ఈ బ్యూటిఫుల్ సాంగ్ని అయితే మీరు ఎంజాయ్ చేశారు కదా, నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. సో ఆలస్యం చేయకుండా మన జెన్జీ యువ, ఇప్పుడున్నటువంటి జెన్జీ కిడ్స్ ఎలా ఉన్నారు, వారి ఆలోచన విధానం ఎలా ఉంది, వారి జీవన శైలి ఎలా ఉంది, వారిలో ఉన్నటువంటి సామాజిక స్పృహ కానివ్వండి, ఆర్థిక స్వాతంత్రం వాళ్ళు ఎలా కోరుకుంటున్నారు, వారి ఆలోచన శైలి ఎలా ఉంది అని మాట్లాడుకుంటే, జెన్జీ యువ ఎక్కువగా 1997 నుంచి 2012 మధ్యలో పుట్టినవారు. వీరిని ఎక్కువగా జెన్జీ యూత్ అంటారు. సాంకేతికతో వారు ఎలాంటి చాలా స్పష్టమైన ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా అధిక జీవితానికి ప్రాధాన్యత ఇస్తారు. వారిలో ఉన్నటువంటి నైపుణ్య అభివృద్ధి వ్యక్తిగత స్వేచ్ఛకు, పని జీవిత సమతుల్యతకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. నేటి జెన్జీ యువత ఆలోచన విధానం, జీవన శైలి, డిజిటల్ ప్రపంచమే వారి లోకం. స్మార్ట్ ఫోన్లు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, వారి జీవితంలో భాగమైపోయింది. ప్రతిదానికి సాంకేతికతను ఉపయోగించడం, ఆన్లైన్ ద్వారా కమ్యూనికేట్ చేయడం జెన్జీకి ఉన్నటువంటి ప్రధాన లక్షణం.

అన్నమాట. వారిలో సామాజిక స్పృహ ఎలా ఉంది, సమాజంలో వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటున్నారు, పర్యావరణపై పరిరక్షణ, మానవ హక్కుల పట్ల వీరు ఎలాంటి స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్ ఆర్జే ప్రశాంతి.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆర్జే ప్రశాంతి. జెన్జీ కిడ్స్ ఇప్పుడున్నటువంటి సమాజంలో జరిగేటువంటి అంశాలపై, మన పర్యావరణంలో జరుగుతున్నటువంటి పరిరక్షణ, మానవ హక్కులు వీటి పట్ల కూడా చాలా స్పష్టంగా అవగాహన కలిగి బాధ్యత కలిగి ఉన్నారు. ఉద్యోగాల పట్ల కొత్త ఆలోచన, ఎక్కువ కాలం ఒకే చోట పనిచేయడం కంటే తమ అభిరుచికి, తమ నైపుణ్యానికి, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నచ్చకపోతే ఉద్యోగం మారడానికి కూడా వెనకాడరు సుమి. అంతే కదండి, ఇప్పుడున్నటువంటి జెన్జీ కిడ్స్ అయితే మనం చెప్పినటువంటి మాటలను అయితే అస్సలు వినరు. అంటే వాళ్ళకి నచ్చిందే చేస్తారు, వారికి నచ్చకపోతే ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేయడానికి కూడా వెనకాడరు అన్నమాట. వెనకటి కాలం అంటే నార్మల్గా పెద్ద మనుషులు ఎలా ఉంటారంటే, ఆ ఉద్యోగం నచ్చినా నచ్చకపోయినా చేస్తూ వెళ్తుంటారు. ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా ఈ ఉద్యోగం మానేస్తే నాకు త్వరగా ఉద్యోగం దొరకడం కష్టం కాబట్టి, ఇంట్లో వాళ్ళని పోషించడం ఇబ్బంది అవుతుంది కాబట్టి, ఇవన్నీ ఆలోచించి నచ్చకపోయినా

కుటుంబ బాధ్యత కోసం ఉద్యోగం చేస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి సెన్సిక్యూట్స్ అలా కాదండి. వారికి నచ్చకపోతే ఆ జాబ్ని రిజైన్ చేసి కొత్తది వెతికే వరకు, కొత్తది దొరికే వరకు వాళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ వాళ్ళు మాత్రం ఉద్యోగం విషయంలో కానివ్వండి, వారికి నచ్చకపోతే ఏ విషయంలో కానీ కాంప్రమైజ్ అనేది ఉండదన్నమాట. సో కాలం పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటే మిలియన్లను కూడా పక్కకు నెట్టి వీరు నెమ్మదిగా ట్రెండ్ సెట్ చేస్తుంటారు. దాన్ని కొనసాగించాలన్నా వారు ముందుంటారు, అన్ని విషయాల్లోనూ దూసుకుపోతున్నారు. ఒకటా రెండా ఇంటి నుంచి పనిచేసే ప్రాంతాల వరకు వీళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పులు ఎన్నో ఉన్నాయి. అంతే కదండి, వాళ్ళు ఇంట్లో నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఆఫీస్కి చేరుకునే వరకు వాళ్ళు చేసేటువంటి పనులు ఎన్నో ఎన్నో ఉన్నాయన్నమాట. వారికి నచ్చింది చేయటం, నచ్చింది రిజెక్ట్ చేయటం, అంతే అన్నమాట. ట్రెండ్ సెట్ చేయడంలో సెన్సిక్యూట్స్ చాలా ముందుంటారనమాట. అన్నిట్లో వారు చేసే పనిలో శభాష్ అని కూడా అనిపించుకుంటారు. ధైర్యవంతులుగా భవిష్యత్తు మీద ఎంతో స్పష్టతతో ఎంతో ఫోకస్డ్గా ఉంటూ మంచి మంచి పనులు చేస్తూ ప్రశంసలు అందుకుంటారు. అందుకే జెన్సీకిడ్స్ అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి జీవన శైలిని మిలీనియల్స్ కూడా ఫాలో అవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారన్నమాట. సో ఇన్ని విషయాల్లో ముందున్నవారు కొంచెం స్నేహం విషయంలో వెనుకబడిపోతున్నారు. సో ఎందుకు ఏమిటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM 101.9 MHz విత్ యువర్స్ ఆర్జే ప్రశాంత్.

FM Rainbow 101.9. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. అన్ని విషయాల్లో ముందుండే జెన్జీ కిడ్స్ స్నేహం విషయంలో మాత్రం ఎందుకు వెనుకబడుతున్నారు అంటే, ఎక్కువ మంది అంటే ఈ జనరేషన్ కిడ్స్ పాత స్నేహితుల్ని మర్చిపోతున్నారు. ఎందుకంటే వారి జీవన శైలిలో ఉన్నటువంటి మార్పులు కానివ్వండి, వారి అలవాట్లు కానివ్వండి, అభిరుచులు కానివ్వండి, ఇవి మాత్రం వీటికి కారణమవుతున్నాయి. వయసు పెరిగే కొద్దీ వీరిలో ఉన్నటువంటి మార్పులు సహజంగా

జరుగుతుంటాయి కాబట్టి దీనికోసం వారి పాత స్నేహితులను కంపాటబిలిటీ లేదని వారు కంఫర్ట్గా ఫీల్ అవ్వటం లేకుండా విడిపోవటమే బెస్ట్ అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? కమ్యూనిటీ బిల్డింగ్ విస్తృత పరిధి పేరుతో ఇలా బంధాల్ని వదులుకుంటూ పోతే మంచి స్నేహితుల్ని ఎలా సంపాదించుకుంటారు? ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడున్న వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవటం, ఎవరు లేకపోయినా ఇంకా నేను బ్రతికేస్తాను, ఎవరితో నాకు అవసరం లేదు, నా పని నేను చేసుకుంటాను, అంటే నేను ఏదైనా విషయాలు చెప్పుకోవడానికి ఇంట్లో వారు ఉన్నారు, అమ్మా నాన్న ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, ఫ్రెండ్స్ కూడా అవసరం లేదు, అంటే ఒకరిద్దరిని సజెస్ట్ చేసుకుంటారు, ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఇష్టపడట్లేరు. ఒంటరితనం, ఈగోనెస్, ఎందుకంటే వారు చేసినటువంటి పనులు ఇతరులకు తెలిస్తే వారు కూడా ముందుగానే చేస్తారని. ఇంకోటి, మనం ఏదైనా చేస్తున్నామని తెలిస్తే ఎదుటి వాళ్ళు ఈర్ష్యపడటం, ద్వేషపడటం, ఇలాంటివి ఈ తరం ఉన్నటువంటి కిడ్స్లో అవి మామూలే. కాబట్టి ఎక్కువగా స్నేహాన్ని పెంచుకోకుండా వారు లిమిట్గా ఒకరి ఇద్దరిని మాత్రమే చూస్ చేసుకొని వారితోనే స్నేహం చేస్తూ వారితోనే వాళ్ళ అభిప్రాయాల్ని షేర్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో మాత్రం జెన్జీ కిడ్స్ కొంచెం వెనుకబడి ఉన్నారన్నమాట స్నేహం విషయంలో. సో జెన్జీ కిడ్స్కి ఉన్నటువంటి ఒక రిమార్క్ అన్నమాట. అంటే వాళ్ళ దృష్టిలో అది కరెక్టే, ఎందుకంటే మేము ఎక్కువగా స్నేహాన్ని పెంచుకుంటూ వారికి టైం ఇచ్చుట మా టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు అనే రేంజ్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీరేమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం 104.9 MHz విత్ యువర్ ఆచే ప్రశాంతి.

0: Hyderabad's heartbeat, Secunderabad's vibe. FM Rainbow brings it alive.
1: That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
0: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
1: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
0: stay tuned,
1: stay bright.
0: Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
2: FM Rainbow 101.9.
3: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచే ప్రశాంతి. ఖరీదైన చదువు ఏంటి అంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుందన్నమాట. ఒకప్పుడు చదువు అంటే జీవితాన్ని మార్చే వెలుగు,

ఇప్పుడు అది చాలామందికి కొనలేని కళ అయిపోయింది. పుస్తకాల బరువు కంటే ఫీజ్ బర్టెన్ ఎక్కువైపోయింది. క్లాస్ రూమ్స్ లెసన్స్ కంటే ఇన్స్టాల్స్మెంట్స్ గురించే ఎక్కువగా మాటలు వినిపిస్తున్నాయి. విద్యాలయాలు దేవాలయాల్లో ఉండాలి, ఎందుకంటే అక్కడ భవిష్యత్తులు తయారవుతాయి. కొన్ని చోట్ల అవి డబ్బున్న వాళ్ళకే తలుపులు తెరిచే వ్యాపారాలు అయిపోయాయి. తండ్రి చెమట చుక్కలు, తల్లి దాచుకున్న చిన్న చిన్న ఆశలు అన్నీ ఒక ఫీ రిసిప్ట్ దగ్గర కరిగిపోతున్నాయి. చదువు మనిషిని పైకి తీసుకెళ్ళాలి, కానీ ఇప్పుడు అదే చదువు ఎంతోమంది కుటుంబాల్ని అప్పుల కింద నెట్టేస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటి ప్రశాంతి అని అడుగుతున్నారా? సో ఖచ్చితంగా చెప్పాల్సిందే, ఎందుకంటే ఒకప్పుడు మనం చదువును ఎలా తీసుకునే వాళ్ళం అంటే నార్మల్గా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళడం, చదువుకోవడం, మార్నింగ్ వెళ్ళడం, ఈవినింగ్ రావడం, ఇది మనకు తెలిసినటువంటి జనరేషన్లో జరిగినటువంటిది. కానీ ఇప్పుడు అసలు చిన్న పిల్లల్ని స్కూల్లో వెయ్యాలంటేనే బాబోయ్ అనాల్సిన పరిస్థితి వస్తుంది. విలేజ్ లైఫ్లో మనం ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండొచ్చు, కానీ అక్కడ పిల్లలకు స్టడీ సరిగ్గా అందదు అనే ఉద్దేశంతో హైదరాబాద్ అంటే పట్టణ ప్రాంతాలకు వస్తుంటాం. వచ్చిన తర్వాత మన ఫీజులు కానివ్వండి, ఈఎంఐలు, మన రెంట్లు, మన ఇంటి ఖర్చు ఇవన్నీ చూసుకున్న తర్వాత పిల్లల్ని ఒక మంచి స్కూల్, కార్పొరేటర్ స్కూల్లో, ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో వేయాలని వేస్తాం. ఎల్కేజీ చదివే అమ్మాయిలు నర్సరీ చదివే చిన్న పిల్లలకి లక్షల్లో ఫీజు చెప్తుంటారు. ఆ ఫీజు గురించి అంటే నా కూతురు నా కొడుకు బాగా చదువుకోవాలి, నేను ఎలాగో ఇది చేయలేకపోయాను, నా పిల్లలైనా చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో చిన్నప్పటి నుంచే వారికి లక్షలు పోగేసి వాళ్ళు దాచుకున్న డబ్బంతా ఇవంతా ఇన్స్టాల్మెంట్స్ అంటే ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటూ మరీ వారిని చదివిస్తుంటాం. కానీ ఒక్కసారి ఆలోచిస్తే మన ఫ్యూచర్లో ఎలా ఉంది, ఇప్పుడు జెన్జీ కిడ్స్ గురించి ఎలా ఉంది అనేది ఒక్కసారి ఆలోచించండి. అప్పట్లో ఇవేవి లేకుండా వెళ్ళినాం, చదువుకున్నాం, అదే చదువుతో అదే జ్ఞానంతో గొప్ప గొప్ప ఉద్యోగాలు కూడా సాధించాం. కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ అంటే నార్మల్గా అక్కడైతే స్టడీ బాగుండదు, వీళ్ళకు ఉద్యోగాలు రావన్న ఉద్దేశంతో కార్పొరేట్ స్కూల్లో వేయడం, ఎక్కువగా ఫీజులు కట్టడం, ఆ ఫీజులు కట్టిన తర్వాత అప్పుల్లో కూరుకుపోవడం, ఇదంతా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో మీరు, నేను చెప్పేది ఏంటంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఇదంతా చేయడం కన్నా మన స్తోమత తగ్గట్టు మనకు ఎంత బడ్జెట్లో వీలైతే అంత, అంటే మన ఫ్యామిలీని చూసుకుంటూ, మన ఇంట్లో ఖర్చులను చూసుకుంటూ, ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటూ పిల్లల్ని ఎంతవరకు చదివిస్తే బాగుంటుంది అంటే ఏ రేంజ్లో, నేను అనేది మనీ గురించి మాట్లాడుతున్నాను, మనీ ఎక్కువగా పెట్టకుండా వారికి నాణ్యమైన విద్య అందుతుందా లేదా అనేది మనం అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళి చెక్ చేయడం, మేడమ్స్తో సార్స్తో మాట్లాడటం, ఇలాంటివి చేస్తూ వారికి మంచి చదువు అందుతుందా లేదా చూడాలి. కానీ లక్షలు పెడితేనే వారు బాగుపడతారు, లక్షలు పెడితేనే ఉద్యోగాలు వస్తాయి అంటే అదేదో ఉద్యోగం వచ్చినప్పుడు మనీ పెట్టడం మంచి విషయం అనేది నా సజెషన్, ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కిడ్స్ చిన్న చిన్న పిల్లలకి లక్షల్లో పోగేసి తర్వాత అప్పుల్లో కూరుకుపోయి ఫ్యామిలీ స్ట్రెస్గా ఫీల్ అయ్యి, సో ఇదంతా ఎందుకు అన్న ఒక చిన్న ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను, ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. సో కార్పొరేట్ చదువు, కార్పొరేట్ స్కూల్, పిల్లల భవిష్యత్తు, అవి డబ్బున్న వారికి ఎలా ఉంటుంది, డబ్బు లేని వారికి ఎలా ఉంటుంది, తండ్రి దాచుకున్నటువంటి చెమట చుక్కలు కానివ్వండి, తల్లి దాచుకున్నటువంటి చిన్న చిన్న ఆశలనేవి ఒక ఫీజు రిసిప్ట్ దగ్గరే ఆగిపోతుంది. కాబట్టి ఇది ఒక వేదనతో నేను చెప్తున్నాను అన్నమాట. సో దీనిపై కూడా మీ అభిప్రాయం నాకు తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, విత్ యువర్స్ ఆచే ప్రశాంతి.

0: FM Rainbow 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆర్జే ప్రశాంతి. పెళ్లి రోజు వర్షం పడితే ఏం జరుగుతుంది అంటే, పెళ్లి రోజు వర్షం పడటం అత్యంత శుభం, దేవతల ఆశీర్వాదానికి సంకేతం. పెళ్లి రోజు వర్షం పడటం చాలా శుభంగా భావించబడుతుంది అన్నమాట. పెళ్లి సమయంలో వర్షం పడటం అంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుందని దాని అర్థం అన్నమాట. భూమికి వర్షం పంటలు ఫలాలను ఇస్తుంది, అలాగే పెళ్లిలో వర్షం పడటం ఫలదాయకమైనటువంటి జీవితాన్ని సూచిస్తుంది. పెళ్లి రోజు వర్షం పడటం త్వరలో సంతాన యోగం ఉందని కూడా సూచిస్తుంది. వర్షపు బిందువులు వరుడు వధువులు కట్టే ముడుపై పడితే వారి బంధం మరింత బలపడుతుందని అంటారు. ఎందుకంటే తడిముడి విప్పడం చాలా కష్టం కాబట్టి. పెళ్లి సమయంలో వర్షం పడటం వలన వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సంతాన సంపదలతో నిండి ఉంటుందని నమ్మకం. వర్షం అంటే ప్రకృతి ఆశీర్వాదం, పెళ్లి రోజు వరం అంటే జీవితానికి సుభిక్షం. సో అదనమాట పెళ్ళికి వర్షానికి ఉన్నటువంటి సంబంధం. చాలామంది విలేజ్లలో విలేజ్ లైఫ్లో ఏమంటుంటారు, పెళ్లి రోజు వర్షం పడటం మనం నార్మల్గా చిన్ననాటి సమయంలో మనం ఏదో బియ్యపు గింజలు తింటే మీరు చిన్నప్పుడు బియ్యం తిన్నారు కాబట్టి ఇప్పుడు వర్షం పడుతుంది అన్నట్టుగా మాట్లాడుతుంటారు, కానీ అవేవి కావన్నమాట. సో మనకు పెళ్లి రోజు వర్షం పడటం ఇతరులకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏంటి పెళ్లి రోజు వర్షం వస్తుంది, కొంచెం చిరాకుంటుంది, పెళ్ళిళ్ళో పనులు ఉంటాయి, పెళ్ళికి వెళ్ళి రావడం కూడా కష్టమవుతుంది కాబట్టి ఇలా మనం మాట్లాడుకుంటాం. కానీ ఇదంతా కాదు. పెళ్లి రోజు వర్షం పడడం వల్ల దేవతలే మనకు దిగువచ్చి ఆశీర్వాదం ఇచ్చినంత సంకేతం ఉంటుంది కాబట్టి దాన్ని శుభప్రాయంగా మనం భావించాలి, అంతే తప్ప దాన్ని తప్పుగా తీసుకోవద్దు అనేది నా అభిప్రాయం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆర్జే ప్రశాంతి.

0: FM Rainbow 101.9. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. నిలయంలో సమయం 7:02:20 అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మన హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమానికి స్వాగతం చెప్పిద్దాం. ఈరోజు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, డబ్బు ముఖ్యమా, మనశ్శాంతి ముఖ్యమా? మీ జీవిత అనుభవాలు, మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోండి. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323003030, 0402323481, 0402970475కి కాల్ చేయండి. మీ అభిప్రాయాల్ని, మీ సలహాలని, మీ సూచనల్ని మాతో షేర్ చేసుకోండి.
1: FM Rainbow 101.9.
0: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్కారం మేడం గారికి. శుభ సాయంత్రం. బాగున్నారా మేడం గారు?
0: శుభ సాయంత్రం సార్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
2: చాలా బాగున్నానమ్మా.
0: సార్, టాపిక్ విన్నారా?
2: ఏం టాపిక్ ఏంటమ్మా?
0: డబ్బు ముఖ్యమా, మనశ్శాంతి ముఖ్యమా, మీ అభిప్రాయం ఏంటి?
2: ఆన్లైనా మేడం?
0: ఆన్లైన్ చెప్పండి
2: మేడం. డబ్బు ముఖ్యం కాదు మేడం, ఆత్మశాంతి ముఖ్యం మేడం. అసలు డబ్బు, ఎంత డబ్బు పెట్టినా ఒకసారి మనకు శాంతి దొరకదు మేడం. ఎంతైనా మనకు డబ్బు అవసరం, డబ్బు ఉండాలా, ఎంత ఉండాలో అంత ఉండాలా. మరీ ఎక్కువంటే కూడా మనకు మళ్ళీ చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట. దాంతో నీ శత్రుత్వం పెరుగుతుంది, అన్ని పెరుగుతుంది. మామూలుగా మనకు ఎంత ఉండాలని అంత ఉండడమే చాలా బెటర్ మేడం. చేయడమే సుఖమాన్ మేడం.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండండి, మీ అభిప్రాయాల్ని, మీ సలహాలని, సూచనల్ని మాతో షేర్ చేస్తూ ఉండండి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డబ్బు ముఖ్యమా, మనశ్శాంతి ముఖ్యమా అని అడిగాను. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323003030, 0402323481, మరొక నెంబర్ 0402970475కి కాల్ చేయండి. మీ అభిప్రాయాల్ని, మీ సలహాలని, మీ సూచనల్ని నాతో షేర్ చేసుకోండి. హలో,
3: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
3: నరసింహారెడ్డి మేడం, ప్రేమాపిపేట నుండి.
0: నరసింహారెడ్డి గారు చెప్పండి సార్.
3: రెండు ముఖ్యమే మేడం.
0: రెండు ముఖ్యమేనా? చెప్పండి సార్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి.
3: ఇక దాని కొరకు ఏం వేరే కొరకు ఛాన్స్ ఇద్దాము. రెండు నా ఉద్దేశం ఏంటంటే, అది ఉంటే డబ్బు లేకుంటే మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి కావాలంటే డబ్బు కూడా, రెండు మొత్తం నా ఉద్దేశం ఏంటంటే రెండు కూడా ముఖ్యమే అనుకుంటాం.
0: రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అంటారు.
3: అంతే అంతే మేడం.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
3: ఓకే మేడం.
0: హలో.
4: హలో అండి.
0: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
4: నమస్తే అండి, నా పేరు అభిలాష్ రావు.
0: అభిలాష్ రావు గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
4: ఎండ్రాయిడ్ నుంచి అండి. తరచూ మీకు ఫోన్ చేస్తుంటాను. ఐ మీన్ ఏఆర్కి థాంక్స్ ఫర్ కనెక్టింగ్ ఆల్ ద టైం.
0: ఓకే.
4: టాపిక్ విన్నానండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ మోస్ట్ రిలెవెంట్.
0: ఓకే, థ్యాంక్ యూ అండి, చెప్పండి సార్.
4: ఐ థింక్ రెండు ఇంపార్టెంట్ అండి, బట్ ఇఫ్ ఐ హావ్ టు పుట్ ఇట్ ఇన్ టు అ సెంటెన్స్, డబ్బు వల్ల వచ్చే మనశ్శాంతి నా పర్స్పెక్టివ్.
0: ఓకే.
4: అంటే డబ్బు లేకపోతే డబ్బు గురించి, అవసరాల గురించి మనశ్శాంతి ఉండదు.
0: ఓకే,
4: అలానే ఉన్న మనశ్శాంతి ఉండదు.
0: Yes sir.
4: సో మనకి ఎంత అవసరమో డబ్బు వల్ల వచ్చే మనశ్శాంతి ఇంపార్టెంట్. దట్స్ మై టేక్.
0: సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట, ప్రతి ఒక్కరి లైఫ్లో డబ్బు ముఖ్యమే, మనశ్శాంతి ముఖ్యమే. అంటే డబ్బు ఎంత ఉండాలో అంతవరకే ఉండాలి. మరీ ఎక్కువగా ఉన్నా కూడా మనకి టెన్షన్స్, స్ట్రెస్ అనేది ఉంటుంది. అలా అని డబ్బు లేకపోతే ఈ కాలంలో మనకు వాల్యూ అనేది అస్సలు ఉండదు.

0: డబ్బుతో వాల్యూ పక్కన పెడితే డబ్బుతో కొనలేనిదంటూ ఏది ఉండదు. అంటే ప్రేమ, ఆరోగ్యం, ఇవన్నీ, మనశ్శాంతి, ఇవన్నీ ఉంటాయనుకోండి. కాకపోతే మన నిత్యావసరాలు, మన ఖర్చులకి అన్నింటికీ డబ్బే మెయిన్. కాబట్టి డబ్బు ఉండాలి, అలాగే దాంతోపాటు మనశ్శాంతి కూడా ఉండాలన్నమాట. మరొక కాలర్ మనకు లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: నమస్కారం ప్రశాంత్ గారు.
0: నమస్కారం సార్.
1: నేను ఓలేటి ప్రభాకర్ రావుని.
0: గుర్తుపట్టాను సార్, చెప్పండి.
1: వెరీ గుడ్, మెమొరీ పవర్ బాగుంది.
0: థ్యాంక్ యూ సార్.
1: ప్రశాంతత ముఖ్యం అమ్మా.
0: అవును సార్.
1: మీ పేరు మీరే వేసుకుంటున్నారు ఈ రోజు.
0: అవునా? థ్యాంక్ యూ సార్.
1: మీ వాయిస్ చూస్తేనే అందరికీ తెలుస్తుంది ఎంత ప్రశాంతంగా ఉంటారు అని.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: అయితే అమ్మా
0: చెప్పండి,
1: డబ్బు కొంతవరకు ముఖ్యం, ఊరిక దాని మీద యావ పడొద్దు. కనీసం నేను చెప్తున్నాను కదా, అంటే నేను మీడియం, అంత ఎక్కువ పెద్ద సంపాదించేసి పెట్టేలేదు. ఎందుకనంటే పిల్లలకు కూడా కష్టం అనేది తెలియాలి.
0: అవును,
1: వాళ్ళకి కష్టం అనేది తెలియాలి. మా ఊరికి మనం సంపాదించి పెట్టామనుకోండి, కూర్చొని తింటారు, రేపు ఉదయం అయిపోతే వాళ్ళకి కష్టపడడం తెలియదు.
0: అవును సార్.
1: అందు కొంతవరకే వాళ్ళకి చూడాలి,
0: ఆ తర్వాత
1: వాళ్ళ కష్టం వాళ్ళు ఇది చేసుకోవాలి. ఎంత కోటేశ్వరుడు కొంతమంది చూడండి మీరు, ప్రశాంతత అనేదే ఉండదు.
0: అవును సార్.
1: ఆ డబ్బు ఏమైపోతున్నదో, బంగారం ఏమైపోతుందో, ఇదే యా ఉంటుంది అన్నమాట. ఇంకా మామూలుగా ఉండేవాళ్ళు శుభ్రంగా ఆశపడకుండా నడుస్తున్నది నడవడం లేదా అని ఆలోచన చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు మీలాగా.
0: అవును సార్.
1: ఓలేటి ప్రభాకర్ రావు, నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట డబ్బుకు మనశ్శాంతికి ఉన్నటువంటి తేడా. ఔలేటి ప్రభాకర్ రావు సార్ చెప్పారు. మరొక కలర్ మనకు లైన్ లో ఉన్నారు, లైన్ తీసేసుకుందాం. హలో.
2: హలో మా ప్రశాంతి.
0: నమస్తే సార్, బాగున్నారా?
2: రమణయ్య
0: గారు
2: ప్రశాంతంగానే ఉండా?
0: నేను కూడా ప్రశాంతంగానే ఉన్నాను సార్.
2: అదే నువ్వు వస్తా మాకు ప్రశాంతంగా ఉంటది కదా.
0: థ్యాంక్ యూ సార్. ఈరోజు ఏంటి ఇంతగానం పొగిడేస్తున్నారు?
2: ఉండే వాస్తవం మా చాలా, ఎందుకంటే అన్ని కాల్స్ బాగా తీసుకుంటావు, మంచి టాపిక్ చేస్తావు, అది ఒకటి ముఖ్యంగా. అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటావు, పెద్ద చిన్న గౌరవంగా అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటావు, అదే నీకు ప్రశాంతం అన్నమాట. ఇప్పుడు నాస్తి బుద్ధి రయుక్తశ్చ నచా యుక్తశ్చ భావన నచాభావ యతశ్చాంతి అశాంతశ్చ కృతసుఖం అని ఒక భగవద్గీతలో ఒక శ్లోకం. ఎందుకంటే నచా ఏమైతుందంటే, ఇది నాస్తి బుద్ధి రజయుక్తస్య నచా యుక్తస్య భావన. ఈ ఆలోచనలు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే, మితిమీరిన ఆలోచనలు చేస్తా వచ్చినప్పుడు అశాంతస్య కృతసుఖం, అశాంతునికి సుఖం ఎక్కడిది అని ఒక భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ నిడివిచ్చాడంటే, డబ్బు నువ్వు చెప్పిన టాపిక్ ఏమంటే డబ్బు ఉండాల్సిందే, ఉండకుంటే కష్టము. ఈ కాలంలో డబ్బు లేకపోతే ఎవరు ప్రశాంతంగా బతకలేరు. ఆ డబ్బు ఉంటేనే కొంతవరకు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్ పోవాలా, ఎక్కడైనా పోవాలా, ఏదైనా చేయాలా, ఇప్పుడు అది లేకపోతే అయితే దాన్ని పెట్టుకుని దాని మీదనే దృష్టి పెట్టకుండా మనసు భగవంతుని ఆధ్యాత్మిక భావనలో పెట్టుకుంటే అదే ప్రశాంతత వస్తుందమ్మా.
0: అవును సార్, వింటున్నాను, చెప్పండి.
2: అదే మనం ప్రశాంతంగా ఉండాలంటే ఆధ్యాత్మిక భావనలు పెట్టుకోవాలి. తర్వాత ఏమైతుందంటే డబ్బు కూడా ఉండాల్సిందే, డబ్బు కూడా ఉండాల్సిందే. దానికి మితిమీరిన కోరికలు అవసరం లే.
0: రెండు సమంగా ఉండాలి అంటున్నారు, డబ్బు ఉండాలి, మనశ్శాంతి ఉండాలి.
2: డబ్బు ఉండాలి, మనశ్శాంతి ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ప్రశాంతతగా ఉండేది నేర్చుకోవాలి. అయితే ప్రశాంతంగా ఉండాలంటే గాడ్ గిఫ్ట్, సామాన్యంగా రాదు. నేను కూడా చూస్తున్నా ప్రశాంతంగానే ఉండాలని, ఒక్కొక్క పారు ఏదో వచ్చేస్తాయి ఆలోచన.
0: అవును సార్, ఆలోచనలు వచ్చినప్పుడు మనసంతా చిక్కగా అనిపించి కొంచెం స్వార్థంగా ఆలోచించడం కూడా స్టార్ట్ చేస్తుంటాం.
2: ప్రశాంతంగా ఉండలేము ఒక్కొక్క పారి. అయితే అది దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా ప్రశాంతంగా ఉండేది నేర్చుకోవాలమ్మా, అది తల్లి నా అభిప్రాయము.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండండి, మరిన్ని సలహాలు, సూచనలు, మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకుంటుండండి. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినండి, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

0: ఏంది బ్రో కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏమెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆర్జే ప్రశాంతి. నిలయంలో సమయం 7:16:14 అవుతుంది. మన హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402

0: 3230300 04023234821 04029704715 కాల్ చేసి మీ అభిప్రాయాలను సలహాలు సూచనలు మాతో షేర్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ కాల్స్ అయితే వస్తున్నాయి, కాలర్స్ని తీసుకుని మాట్లాడేద్దాం. హలో, నమస్తే అండి.
1: గుడ్ ఈవినింగ్ ప్రశాంతి మేడం గారు.
0: గుడ్ ఈవినింగ్ సార్.
1: ఆన్లైన్ లో ఉన్నానండి.
0: ఆనే సార్, చెప్పండి.
1: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి సార్.
1: ఇకపోతే ఇంతకు ముందు చెప్పారండి స్కూల్ గురించి, ప్రైవేట్ స్కూల్ గురించి, గవర్నమెంట్ స్కూల్ గురించి అండి. ఒకప్పుడు మా చిన్నప్పుడు అండి ఒక పలక ఒక అమ్మ ఆవు ఇల్లు ఏగానే ఒక పుస్తకం పట్టుకెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు అయితే అండి బుక్కులకు 10,000 అండి, బట్టలకు 10,000 అండి, ఫీజులకేమో 20,000 30,000 ఫీజులకి అండి ఒక అబ్బాయికి అండి.
0: అది నర్సరీ వాళ్ళకి మాత్రమే.
1: అవునండి అవునండి. మా మనవాళ్ళ నర్సరీలు ఎల్కేజీలు ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ చదువుతున్నారు అండి, ఫస్ట్ క్లాస్ లో అందుకు చెప్తున్నాను అండి. అయితే మేము చదివిన చదువు అయితే అండి చాలా మంచిగా చెప్పేవారండి, చాలా బాగా చెప్పేవారండి, చాలా ఉద్యోగాలు కూడా చేసేవాడిని. నేనైతే వ్యాపారం చేసి మానేశాను. ఇంకా ట్రాఫిక్ వస్తాయండి మేడం. డబ్బు ముఖ్యమా ప్రశాంతత ముఖ్యమా అంటే అండి, మా ఓలేటి ప్రభాకర్ రావు గారి మాటలతో కూడా ఏకీభవిస్తున్నానండి, మా రమణ అన్నయ్య గారి మాటలతో కూడా ఏకీభవిస్తున్నానండి. డబ్బు ఎక్కువ ఉన్నా కానీ పిల్లల్ని కూడబెడితే సోమరి పోతులు చేయాలంటున్నారు మా ఓలేటి ప్రభాకర్ రావు గారు అండి. ఇకపోతే రమణయ్య గారి మాటలు కూడా చాలా మంచిగా చెప్తారండి. డబ్బు లేకపోయినా కష్టమండి, డబ్బు ఎక్కువ ఉన్నా కష్టమండి. అయితే డబ్బు లేకపోతే బ్రతకడం కూడా కష్టమండి. చెరువులో నీళ్లు ఉంటేనే కప్పలు మెండుగా చేస్తాయండి, బెల్లం ఉంటేనే చీమలు చేస్తాయి అన్నట్టుగా, డబ్బు ఉంటే అందరూ బంధువులు వెంకన్ననే వెంకటేశ్వరరావు గారు అంటారండి, సుబ్బయ్య సుబ్బారావు గారు అంటారండి. డబ్బు కూడా ఉండాలండి, ప్రశాంతత లేకపోతే అండి మనకు లేనిపోని రోగాలు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఇంకా గుండె జబ్బులు, హార్ట్ అటాక్లు ఎన్నో వస్తుంటాయి. డబ్బు ఎక్కువ ఉన్నా ప్రమాదమే మేడం. ఇకపోతే అండి మేడం ప్లీజ్ రిక్వెస్ట్, ఖడ్గం సినిమా నుంచి అండి ఏడు కొండలు ఏసీ చేస్తాన్న పాట కొంచెం తప్పనిసరిగా ప్రసారం చేస్తారని.
0: తప్పకుండా సార్, మీకోసం ఖచ్చితంగా ప్లే చేస్తాను.
1: అలాగే, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో.
2: హలో మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే అండి, నా పేరు రాము అండి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు.
0: చెప్పండి రాము గారు.
2: మన రెండు ముఖ్యమే మేడం, ఎందుకంటే డబ్బు లేకపోతే జీవన విధానం కొనసాగించలేము, మనశ్శాంతి లేకపోతే ఇంకేమీ చేయలేము. రెండు ఎసెన్షియలే మేడం జీవితంలో.
0: అవునండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట, అంటే చాలామంది రెండు ముఖ్యమే అని చెప్తున్నారు. వాస్తవానికి రెండు ముఖ్యమే, డబ్బు ముఖ్యమే, మనశ్శాంతి ముఖ్యమే. డబ్బు లేకపోయినా మనశ్శాంతి ఉండదు, మనశ్శాంతి లేకపోయినా, మనశ్శాంతి ఉన్నా కూడా డబ్బు లేకపోయినా అది కూడా కష్టమే. కాబట్టి ఖచ్చితంగా రెండు ఉండాల్సిందే అనమాట. మనకి మరొక కాలర్ కాల్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో.
3: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: రేణుకా అండి. బాగున్నారా అండి?
0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: అత్తపూర్ అండి.
0: అత్తపూర్ నుంచి చెప్పండి మేడం.
3: డబ్బు సరిపోయినంత ఉండాలండి, అది డబ్బు ఎక్కువ అయితే మనశ్శాంతి పోతుంది, సరిపోయినంత ఉంటే మనశ్శాంతి ఉంటుందండి.
0: ఓకే, రెండు ముఖ్యమని చెప్తున్నారు.
3: అంతే అంతే.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట, చాలామంది ఏం చెప్తున్నారంటే డబ్బు ముఖ్యమే, మనశ్శాంతి ముఖ్యమే అంటున్నారు. ఎందుకంటే ఎంత మనశ్శాంతి ఉన్నా డబ్బు లేకపోతే మనల్ని పలకరించే వాళ్ళు ఉండరు, మన చుట్టాలు, ఆప్తమిత్రులు, మన బంధువులు, అసలు ఎవరో మనల్ని లెక్క చేయని వారిగా మనల్ని ఒక మూలన పెడుతుంటారు. అదే డబ్బు డబ్బు మన దగ్గర ఉంటే బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళనట్టుగా, అంటే నార్మల్గా మన పేరు తలుచుకోవడం, పలానా వాళ్ళు అంత సంపాదించారు, వారికేంటి, వాళ్ళకి బంగుళాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఇవి ఇలా చెప్పుకుంటూ పోతారనమాట. సో మనకి ఆ డబ్బు కూడా ఒక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి కొంచెం సంపాదిస్తే మనకు కూడా మన చుట్టాల్లో, మన పక్క వారిలో వాల్యూ పెరుగుతుంది. ఇది ఓకే, కానీ ఇదే ముఖ్యం అనుకుంటూ వెళ్తే మనకు మనశ్శాంతిని ఖరాబ్ చేసుకొని ఇంట్లో స్ట్రగుల్స్ అవన్నీ ఫేస్ చేస్తూ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి సో మనం సంపాదించేంత సంపాదించి మనశ్శాంతిగా ఉంటూ ముందుకెళ్తే బాగుంటుంది అనమాట. సో మనకి మరొక కాలర్ కాల్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో హలో హలో
4: హలో
0: హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?

0: మాట్లాడుతున్నారు?
1: నా పేరు దినేష్ అండి.
0: దినేష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ఇక్కడ హైదరాబాద్ కలవాలండి.
0: ఓకే, చెప్పండి దినేష్ గారు.
1: అంటే మనశ్శాంతి ఉంటేనే కదా మేడం సంపాదన బాగా సంపాదించేది. కాబట్టి
0: అంటే మనశ్శాంతి లేని వాళ్ళు కూడా సంపాదిస్తారు కదా సార్, తప్పని పరిస్థితుల్లో ఇంటి
1: సంపాదించిన తర్వాత వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. కాబట్టి అంటే మెజారిటీ రెండు ఉండాలి. ఒక నెక్స్ట్ ఏది ఉంటుందంటే ఫస్ట్ మనశ్శాంతి. ఇప్పుడు అలా అంటే అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే ఉండాలి కదా మేడం, ఎంటైర్ ఈ స్టేట్ లో గానీ హైదరాబాద్ లో గానీ అందరూ ఒకటే లెవెల్లో ఉండాలి. కానీ చిన్న అదే అక్కడక్కడ చిన్న పాకలు వేసుకొని ఉన్నారు, చిన్న చిన్న హౌసెస్ లో ఉన్నారు. ఆ రోజుకి ఒక 300 రూపీస్ వస్తే హ్యాపీగా నైట్ వండుకొని అందరు కలిసి హ్యాపీగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అక్కడ ఏముందంటే మనశ్శాంతిగా అతను 8:30 9:30 తినేసి పడుకొని మార్నింగ్ లేచి అతని పనికి వెళ్ళిపోతున్నాడు.
0: ఓకే, అంటే వాళ్ళు డబ్బు లేకపోయినా మనశ్శాంతిగా ఉంటున్నారు అని చెప్తున్నారు.
1: డబ్బు ఉన్నప్పుడు కూడా మనశ్శాంతి. కానీ ఒక మెట్ ఎక్కువ ఏది ప్రిఫరెన్స్, ఒక ఓటు ఎక్కువ ఏది ఉంటుంది అంటే మనశ్శాంతి ఉంటే ఇంకా అతను ఎక్కువ సంపాదిస్తాడు. మనశ్శాంతి ఉందనుకోండి బయటకు వెళ్ళి ఇంకొక ఆపర్చునిటీ, ఇంకొక పెద్ద ఆపర్చునిటీకి ట్రై చేస్తాడు. ఉన్న ఆపర్చునిటీలోనే మనశ్శాంతి లేకపోయింది అనుకోండి అవసరం ఉండదు. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో సాటిస్ఫాక్షన్ అంటారు మేడం, మనశ్శాంతికి సాటిస్ఫాక్షన్ కొంచెం ఇంటర్లింక్ ఉంటుంది. మీరు అంటే సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే అక్కడ మనశ్శాంతిగా ఉంటారు కాబట్టి మీకు అక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వర్క్ లో. కాబట్టి వర్క్ ఈక్వల్ టు ఫైనాన్షియల్, డబ్బు ముడిపడి ఉంటుంది. ఇంకొక రమణయ్య గారు చెప్పినట్లు హాస్పిటాలిటీ కానీ కొంచెం నిత్య అవసరాలు కానీ మన అవసరాలకు కానీ ఆ పాయింట్ ఆఫ్ ఆప్షన్ లో మనకి ఎమర్జెన్సీ పని అంటే డబ్బు అప్పుడు కూడా డబ్బు ఉన్నాక కూడా పక్కన మనకు డబ్బు పెట్టిన డాక్టర్ సరిగా చూడకలేదు లేదా హాస్పిటల్లో వాతావరణం బాగలేదు అన్నప్పుడు అక్కడ మనశ్శాంతి లోపిస్తుంది. కాబట్టి మనం ఎక్కడున్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ మన అదే గవర్నమెంట్ హాస్పిటల్ మనశ్శాంతిగా ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్న ఉన్నారు. కాబట్టి ఎక్కడ అంటే అది వెతుక్కోవాలి మేడం, తక్కువ ఉంటది పర్సంటేజ్. ఎక్కడో మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అనేది చాలా కష్టం. అందుకనే అందరూ ట్రై చేస్తుంటారు ఇంకా సంపాదిస్తే మాకు ఉంటది, ఫ్రీగా ఉంటది, మనశ్శాంతి ఉంటది, లేదా ఈ వర్క్కి వెళ్తే నాకు బాగుంటది, లేదా బెంగళూరుకి వెళ్తే అక్కడ బాగుంటది. బాగుంటది బాగుంటది అనే మీనింగ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే సాటిస్ఫాక్షన్ ఈక్వల్ టు మనశ్శాంతి, లేదా ఈ ఇండిపెండెంట్ హౌస్ బాగుంటది, అపార్ట్మెంట్ బాగుంటుందా, ఇలా ఇలా వాళ్ళు అలా అప్డేట్ అప్డేట్ అవుతూ పోతుంటారు. కాబట్టి మనశ్శాంతి అనేది ఎత్తుకుంటూ పోతుంటారు. కానీ కొందరు ఒక బార్డర్ మీరు కొంతమందిని ఆలోచించారంటే అన్ని వదిలేసి ఎక్కడో ఫారెస్ట్ లో ఫామ్ హౌస్ తీసుకొని లేదా ఫామ్ చేస్తుంటారు
0: మేడం.
1: వాళ్ళకి కష్టపడుతుంటారు వర్షాలకు ఎండలకు. బట్ దాంట్లో వాళ్ళకి మనశ్శాంతి ఉందంటే ఆఫ్టర్నూన్ కంత మనశ్శాంతి కదంటే ఎవరు ప్రెజర్ ఉండదు, అన్ని అన్ని రకాలుగా ఉంటది. బెటర్ మనశ్శాంతి ఉంటేనే మేడం మనం ఏదైనా గానీ ఎండ్ ఆఫ్ ది డే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే మేడం.
0: అర్థమైంది సార్, మీరు చెప్పేది క్లియర్ గా అర్థమైంది.
1: ఒక స్టెప్ మనశ్శాంతి ఉండాలి అనేది నా పాయింట్ మేడం. డబ్బు అనేది మనశ్శాంతితోనే ముడిపడి ఉంటుందని నా ఉంది మేడం.
0: నిజంగా సార్ చెప్పింది లోతైన వివరణ ఉంది. ఎలా అంటే డబ్బు ముఖ్యమే, మనశ్శాంతి ముఖ్యమే, ఒక్కో దీని ప్రకారం చూసుకుంటే ఒక్క మెట్టు మనశ్శాంతి ముఖ్యం అంటున్నారు. అది నిజమే. ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఒక ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్కి మనం మనశ్శాంతిగానే, అంటే చనిపోయే వరకు మనశ్శాంతిగానే చనిపోవాలనుకుంటాం. కానీ ఈ ఆర్భాటాలు, అంగులు, ఈ డబ్బుతో అయితే మనం ఏం తీసుకెళ్లలేము. అది వచ్చేది లేదు, పోయేది లేదు. కాబట్టి బ్రతికిన రోజులు కొంచెం తృప్తిగా బ్రతికి ఎండ్ ఆఫ్ ది డే కొంచెం సాటిస్ఫైడ్గా చివరి వరకు అలా ఉండి వెళ్తేనే బాగుంటుంది. సార్ చెప్పింది కూడా చాలా డీప్ మీనింగ్ ఉందన్నమాట. సో రెండు ముఖ్యమే, ఒక్కో మెట్టు ఒక్కో ఓటు దేనికంటే మనశ్శాంతిగా అని చెప్తున్నారు. అది కూడా నిజమే. సో ఇదన్నమాట, మనకి కాల్స్ కూడా వస్తున్నాయి. మళ్ళీ ఒక బ్యూటిఫుల్ సాంగ్స్ తర్వాత నేను కాల్స్ తీసుకుంటాను. సో అప్పటి వరకు అయితే వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz.

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెట్స్ విత్ యువర్ ఆచి ప్రశాంతి. డబ్బు ముఖ్యమా మనశ్శాంతి ముఖ్యమా అని అడిగాను కదా. సో చాలామంది అయితే డబ్బు ముఖ్యమే, ఒక్కో మెట్టు ఆలోచిస్తే మనశ్శాంతి కూడా ముఖ్యమని చెప్తున్నారు. సో మనకి ఇంకా కాల్స్ వస్తున్నాయి. సో ఇంకా ఎవరైనా కాల్ చేయాలనుకుంటే మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323 0403 0402323 4821 0402970 4714

0: ఫైకి కాల్ చేయండి, మీ అభిప్రాయాలను, సలహాలను, సూచనలు మాతో షేర్ చేసుకోండి. ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, కాల్ కట్ అయిపోయింది, మళ్ళీ చెక్ చేసుకోండి, ఒకసారి కాల్ చేయండి. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323003, 0402323481, 0402970475కి కాల్ చేయండి. హలో హలో.
1: సంధ్యావందనం అండి, ప్రశాంతి గారు.
0: సంధ్యావందనం మురళి గారు, బాగున్నారా?
1: బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు?
0: నేను చాలా బాగున్నాను సార్, చెప్పండి.
1: ఉండండి, చాలా బాగుందండి. ఇంకోటి ఏంటంటే, మీరు రాగానే ఆ ప్రశాంతత ఇట్లా వచ్చేస్తుందండి, మొత్తం అలుముకుంటుంది ఇట్లా.
0: థ్యాంక్ యూ సార్, ఈరోజు
1: పొగిడేస్తున్నారు
0: నన్ను.
1: కాదు కాదు కాదు, ఆనెస్ట్ గా చెప్తున్నాను. మీరు మీరు మాట్లాడే విధానంలో పట ఆ ప్రశాంతతని క్రియేట్ చేసేస్తారు, మీరు ఆ ఉన్న అట్మాస్ఫియర్ ని అంత కూల్ గా మాట్లాడతారు. ఇంకోటి, కాల్స్ ని రిసీవ్ చేసుకొని వాళ్ళు ఎటువంటి ఏ విధమైన ఆ విధానాన్ని వాళ్ళు చెప్పదలుచుకుందో దాన్ని నిదానంగా వింటారు, వాళ్ళని ప్రోత్సహిస్తుంటారు ఇంకా మాట్లాడడానికి. మీరు నిజంగా కూడా ఆకాశవాణికి మీరు ఒక గిఫ్ట్ అన్నట్టే.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: అయితే ఇంకోటి ఏంటంటే, మనశ్శాంతి. మనశ్శాంతి చాలా అంటే చాలా ముఖ్యం ఈ శరీరానికి. డబ్బు కన్నా కూడా 100 times మనశ్శాంతి కంపల్సరీ కావాల్సిందే. ఎందుకంటే ఈ శరీరం కంపల్సరీగా ఒక 100 సంవత్సరాలు ఈ భౌతిక దేహం నిలవాలంటే మనశ్శాంతి కంపల్సరీగా కావాల్సిందే. దాని తర్వాతనే డబ్బు కావాలి. డబ్బు కూడా ఎందుకు, ఈ భౌతిక లోకం లోపట మనం బతకడానికి, సహజంగా బతకడానికి డబ్బు అవసరం. ఆ డబ్బుని క్రియేట్ చేసింది మనమే. కాకపోతే ఏంటంటే, ఎవరు పని తీరును తగ్గట్టు వాళ్ళు ఆ పనిని దోచుకోకుండా ఈ డబ్బు అనే పదార్థాన్ని క్రియేట్ చేశారు. చేసి ఇంత ఇంత పని చేస్తే ఈ డబ్బు ఇస్తా అనేది ఒకటి. ఇంకోటి, మీరు ఒక పిక్చర్ చూసారా ప్రశాంతి గారు? ఎవడ సుబ్రహ్మణ్యం సినిమా చూసారా?
0: లేదండి.
1: అయితే అందులో ఫేస్బుక్ ఓనర్ అండి. అయితే తను తన గర్ల్ ఫ్రెండ్ తన భార్య అయితే ప్రశాంతంగా మనశ్శాంతి తోటి ఆమె ఏమన్నదంటే, మనము ప్రపంచం అంతా ఒకసారి ట్రయల్ అదే టూర్ చేసేసి వద్దామని చెప్పేసి అంటారు. అంటే ఈయనకు ఆ వ్యాపారంలో చాలా విపరీతమైన ప్రెషర్స్, విపరీతమైన కస్టమర్స్ పెరగడం వల్ల అందులో టైం దొరకలే తనకు. ఆ టైం దొరకక సంపాదన లోపట్నే తన టైం అంతా యూజ్ చేసింది. తను చేసేస్తే ఏమైపోయింది, తన భార్య సంపదన లోపట్టే ఆమె ఆఫ్ అయిపోతుంది, అంటే చనిపోతుంది. చనిపోయినప్పుడు అరే తను కోరిన కోరిక నేను తీర్చలేకపోయినా, అంటే మనశ్శాంతి లేదు కదా, తను కోల్పోయింది, డబ్బు ఉన్నది అక్కడ, డబ్బు ఉన్నది,
0: మనిషి మళ్ళీ తిరిగి రారు
1: రాదు. తన తోటి నేను టూర్ చేయలేకపోయినా, తను అడిగింది నేను కోరిక తీర్చలేకపోయినా, నా దగ్గర 1000 కోట్లు ఉంటేంటి?
0: అవును,
1: అంటే మనశ్శాంతి లేకుండా తను తను తిరిగాడు. సరే, నా భార్య కోరిక తను లేదు, నేనన్నా తిరిగేసి వస్తా అని మొత్తం ఇండియా మొత్తం తిరిగిండట. కొండ ప్రాంతాలు, దేవాలయాలు అన్ని తిరిగిండట. కానీ మనశ్శాంతి అనేది దొరకలేదంట తన. మనశ్శాంతి అనేది దొరకలేదు, ఎందుకంటే తను కోరుకున్న వ్యక్తి తోటి తను తిరగలేకపోయింది కదా. డబ్బు ఉన్నది తన దగ్గర, ఎంత అంటే అంత ఉన్నది, మనశ్శాంతి లేదు అక్కడ. ఇంకోటి సేమ్ ఇట్లా ఉంటుంది రియల్ స్టోరీ, అది రియల్ స్టోరీయే. ఎవడో సుబ్రహ్మణ్యంలో చూపించి నా క్యారెక్టర్ 100% రియల్ అండి. ఇంకోటి మీరు చూడండి, ఇప్పుడన్నా ఓటీటీలో గిట్ ఉంటది కదా, చూడండి ఆ పిక్చర్ చాలా బాగుంటుంది,
0: తప్పకుండా చూస్తే.
1: ఇంకోటి, ఒక వజ్రాల వ్యాపారి అయితే తను తన సిస్టమ్ ఏం తెలుసా అండి ప్రశాంతి గారు? తన ఉమ్మడి ఫ్యామిలీలో ఎవరన్నా పిల్లలు బీటెక్ గాని, తన వ్యాపారం 1000 కోట్ల రూపాయలకు ఉంటది ఇవాళ. తన దగ్గర చేసిన ఎంప్లాయీస్ కి ఒక ఇండిపెండెంట్ హౌస్ గిఫ్ట్, ఆ బోనస్ ఇస్తాడు అండి ఎవ్రీ ఇయర్. ఎంప్లాయ్మెంట్ కి ఒక ఇల్లు, ఇండిపెండెంట్ ఇల్లు గాని కార్ గాని గిఫ్ట్ ఇస్తాడు అన్నట్టు. అయితే ఎందుకంటే తనకు వాళ్ళతోటే కదా నా వ్యాపారం పెరిగింది, అట్లా ఇచ్చుకుంటే ఆయనకు మనశ్శాంతి దొరికిందంట.
0: ఓకే,
1: అట్లా ఇచ్చుకుంటే మనశ్శాంతి
0: అంటే
1: దొరుకుతుంది.
0: తనకు ఆ సహాయం చేయడం చాలా హ్యాపీగా తృప్తినిచ్చింది.
1: ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యాపారం నేను ఒక్కరిని చేస్తలేను, 1,000 కోట్ల రూపాయలు నేను ఒక్కరిని నా తెలివితో సంపాదించలేను. వాళ్ళ కష్టం కూడా అందులో ఉంది కదా, పాల్గొనడం ఉంది కదా.
0: ఇవాళ రేపు అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు సార్.
1: ఉన్నారండి ఉన్నారండి, ఆనెస్ట్ గా ఉన్నారు. అది మీకు తన పేరు కూడా నేను చెప్తాను. యాక్చువల్ గా తన దగ్గర పిల్లలు చదువుకొని ఉంటారు కదా.

0: పిల్లలు, ఆయన తమ్ముని పిల్లలు కూడా ఉన్నారంట నలుగురు. అయితే చదువుకోగానే వాళ్ళ డిగ్రీస్ కంప్లీట్ కాగానే వ్యాపారంలో వాళ్ళని ఎంట్రీ, నో ఎంట్రీ అంట.
1: వాళ్ళని
0: ఏం చేస్తాడు, 45 దినాలు నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, నీకు అన్నోన్ స్టేట్, వాళ్ళదేమో గుజరాత్ అన్నోన్ స్టేట్, అయితే త్రిపురలో అన్న, అయితే అరుణాచల్ ప్రదేశ్ లో అన్న, అయితే మన హైదరాబాద్ లో అన్న, ఆ పిల్లల్ని అక్కడ వదిలేస్తారంట. 45 దినాలు నీ కష్టం తోటి నువ్వు ఎలా బతికి నువ్వు ఇంటికి వస్తావో అప్పుడు ఈ బిజినెస్ ను మెయింటైన్ చేయగలిగే శక్తి నీకు వచ్చినట్టు లెక్క అని ఈ టెస్ట్ కంపల్సరీ ఆ టాస్క్ ఇస్తాడంట వాళ్ళ ఇంట్లో పెరిగిన పిల్లలకు. అంటే పైసా విలువ తెలవాలి, పైసా విలువ తెలిస్తే ఎదురుగా మనిషి కష్టం ఏందనేది నీకు తెలుస్తుంది. ఆ కష్టానికి విలువ నువ్వు కట్టి వాళ్ళకు నీ చేతి నుంచి డబ్బిస్తే అప్పుడు నువ్వు మనశ్శాంతి పొందగలుగుతావు అనేది ఆయన అర్థం అంట.
1: ఓకే సూపర్ సార్, చాలా అర్థం ఉంది ఇందులో.
0: అయితే వాళ్ళు ఆ ఇంట్లో పుట్టిన పిల్లలందరూ డిగ్రీ కంప్లీట్ అయిపోయినాక వాళ్ళ స్టోరీస్ నేను విన్నానండి. 45 దినాలల్లో వాళ్ళు సంపాదించిన సంపద ఎంత తెలుసా, ఒకటి 7,000 రూపాయలు సంపాదించుకొని తీసుకొని వెళ్ళి అట్లా పెట్టిరంట. అవి పూజా గదిలో అట్లనే ఉంటాయంట, అవి ఖర్చు పెట్టరంట. అయితే ఆ 7,000 కాదు, ఆ 7,000 కన్నా వాళ్ళు సంపాదించింది ఏంది తెలుసా ప్రశాంతి గారు, ఇక్కడ ఒక్క దినం బతకడానికి వాళ్ళు ఒక్కొక్కరు ఎంత కష్టపడుతున్నారు ఈ లోకం మీద. ఒక పూట తిండి 5 రూపాయలకు కూడా తిన్నాడంట వాళ్ళ ఆ కుటుంబంలో పుట్టిన పిల్లవాడు 5 రూపాయల తిండి కూడా తిన్నాడంట బయట మన హైదరాబాద్ లో. 5 రూపాయల తిండి తిని డార్మెటరీలో ఉన్నాడంటండి, డార్మెటరీలో 100 రూపాయలు ఇచ్చుకుంటూ ఉన్నాడంట. ఒక హోటల్లో చాయ్ హోటల్ వాడు కంతే పడ్డాడంట ఆ పిల్లవాడు. ఆ పిల్లడానికి 100 కోట్ల రూపాయల కార్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో.
1: అంటే అన్ని తెలుసుకుంటున్నాడు లైఫ్ సంబంధించి.
0: బయట ఏ విధంగా పైసా అంటే ఉత్తగా రాదు, ఎంత కష్టపడితే వస్తుంది, దాని విలువ ఏంది మీకు తెలుసుకుంటే మీరు ఈ పైసాను ఖరాబ్ చేయరు, వృధాగా వేస్ట్ చేయరు, అవసరం ఉన్న వాళ్ళకి మీరు ఏ విధంగా అందించగలుగుతారు, ఈ దేశానికి మీరు ఏ విధంగా అందించగలుగుతారు అనేది నేర్పుతున్నట్టు వాళ్ళ.
1: అలాంటివి నేర్పాలి సార్, ఖచ్చితంగా పిల్లలకి నేర్పాలి.
0: అదండి మనశ్శాంతి అనేది. ఇప్పుడు రతన్ టాటా ఉన్నారండి, మీరు తనది కేరళలో ఒకట మునార్ గాని, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ లా, మన తమిళనాడులో, కొడైకెనాల్, అక్కడిక్కడ హిల్ స్టేట్ లలో అయినా కొన్ని గెస్ట్ హౌస్లు ఉంటాయి. మీరు మునార్ లా గానీ ఎక్కడనే గానీ వెళ్ళి చూడండి, ఏమన్నా రెస్టారెంట్స్ లలో ఉన్నాయనుకోండి, రతన్ టాటా గారిది ఫోటో దేవుని ఫోటో పక్కన పెట్టుంచుతారు చూడండి మీరు. దేవుని ఫోటో పక్కన పెట్టించుతారు రతన్ టాటా గారిది.
1: అంటే ఆయన అంత మంచి మనిషి, అంతమందికి సేవలు అందించారు, సహాయం చేశారు కాబట్టి
0: ఆయన సంపాదించిన దాని లోపల ఆయనకు వచ్చిన లాభం లోపల 100 రూపాయల 62% మొత్తం ఈ దేశానికి డొనేట్ చేసిండండి. పంచుతా ఉన్నాడు ఇంకా కూడా పంచుతా ఉన్నాడు ఆయన. అందుకే ఆ ఫోటోలు ఆ రెస్టారెంట్లలో అక్కడ ఉన్నాయి. నేను అనుకున్నారే, అది విన్నాక నాకు ఎంత బాగా అనిపించింది. అంటే బుద్ధుడు కూడా అండి, నాకు మనకు అనిపిస్తుంది ఆయనకు రాజ్యం లేకనా ఏం లేక ఆయన కింద ఎందుకు అనుకున్నాడు, ఎందుకంటే అంటే మనశ్శాంతి అనేది
1: అన్ని ఉన్నా గానీ మనశ్శాంతి లేదన్న ఉద్దేశంతోనే అలా చేయాల్సి వచ్చింది.
0: అలా అలా వెళ్ళిపోయాను.
1: థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా కాల్స్ వస్తున్నాయి.
0: ఓకే, హావ్ ఎ గ్రేట్ డే అండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మురళి గారు చెప్పినట్టు మనశ్శాంతి ముఖ్యం. అంటే డబ్బు సంపాదించి కొన్ని కోట్లు ఉన్నా కూడా మనశ్శాంతి లేని వారు మనశ్శాంతి కోసం రకరకాలుగా ట్రై చేసి తక్కువ భోజనం ఖర్చు గల అన్నం తిని వాటిని ఎలా రికవరీ కావాలి, దాని నుంచి ఎట్లా గెయిన్ కావాలి, ఎలా సంపాదిస్తే ఎలా ఉంటుంది, ఇంత సంపాదించినా నాకు మనశ్శాంతి ఎందుకు లేదని కొన్ని కొన్ని సన్నివేశాల గురించి మనకు గొప్పగా వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చెప్తుండండి, మనకి మరిన్ని కాల్స్ వస్తున్నాయి, తీసుకుందాం. హలో హలో
2: హలో
1: హలో నమస్తే సార్, చెప్పండి.
2: నమస్కారాలు మేడం గారు.
1: గుర్తుపట్టండి సార్,
2: చెప్పండి
1: సార్. ఒక టాపిక్ ని చెప్తున్నప్పుడు మధ్యలో మనం అలా కట్ చేయడం కరెక్ట్ కాదన్న ఉద్దేశం.
2: అలా కాదమ్మా, ప్రతి వాళ్ళు కూడా ఆ విధంగా వేరే వాళ్ళకి ఛాన్స్ దొరకాలి కదమ్మా.
1: తప్పకుండా, అందుకే ప్రతి ఒక్కరికి నేను అవకాశం ఇస్తున్నాను, తక్కువ పాటలు వేస్తున్నాను.
2: కాదనుకోండి,
1: అయ్యో తప్పులేదు సార్, తప్పులేదు. కాకపోతే ఒకరు మాట్లాడేది మధ్యలో కట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి. ఓకే సార్, తప్పకుండా చెప్పండి సార్.
2: ఫస్ట్ చెప్పాను బెల్ పెట్టుకోవడం బెస్ట్, 1 or 2 minutes ఇస్తే సరిపోతుంది. ఆ బెల్ కొట్టేస్తే మనమే ఆపుకోవాలండి. సారీ, మనశ్శాంతి కదండి.
1: అవును సార్.
2: అవును, అయితేనమ్మా నేనైతే నేను నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే కంపల్సరీగా సినిమాలు చూస్తున్నప్పుడు కానీ, అంటే మంచి సినిమాలు చూస్తున్నాయి

0: చదివినప్పుడు, మంచి సినిమాలు చూసినప్పుడు కానీ, మంచి పుస్తకాలు చదివినప్పుడు కానీ, ఒక్కొక్కరి తోటి మాట్లాడుతున్నప్పుడు, అంటే కొందరు మనుషులు ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు అనుకోండి, చిన్నవాళ్ళు అనుకోండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ యొక్క హావభావాలు గుర్తించి వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి మనకు మనశ్శాంతి దొరుకుతుంది అని నేను అనుకుంటానమ్మా. కంపల్సరిగా
1: తప్పకుండా దొరుకుతుంది సార్.
0: పుస్తకాలు, కొన్ని కొన్ని పుస్తకాలు ఉంటాయి కంపల్సరిగా, ఆ పుస్తకాలు చదువుతుంటే మనకు ఎంతో విధమైనటువంటి ఆనందం వచ్చేస్తుంది, దాంట్లో ఎంతో విధమైనటువంటి మనశ్శాంతి మనకు దొరుకుతుంది. ఈవెన్ సినిమాలు కూడా, కొన్ని కొన్ని సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలు చూస్తున్నప్పుడు మనకు నిజంగానే అది మనకు మనకు తోటి ఆధారపడి ఉన్నదా అని అనిపిస్తుంటుంది ఒకసారి. కాబట్టి కొన్ని కొన్ని విషయాలు మనం కంపల్సరిగా తెలుసుకోనటువంటి, మనశ్శాంతి దొరకటానికి కంపల్సరీ పుస్తకాలు ఉన్నాయి. తర్వాత పెద్దవాళ్ళతో మాట్లాడటం ఉంటుంది, అంటే స్పష్టంగా ఏదైతే ఉంటుందో, స్పష్టంగా ఉన్న పార్టిసిపేషన్ చేసినా, ఇప్పుడు సాగంటి గారు ఉన్నారు, ఆయన మాటలు వింటుంటే మనకి ఎంతో విధమైనటువంటి మనశ్శాంతి దొరుకుతుంది కంపల్సరిగా. నేను పొద్దున్నే కంపల్సరీగా వింటాను కాబట్టి అట్లాంటి వాళ్ళతో మనకి ఉంటే కంపల్సరిగా మనశ్శాంతి దొరుకుతుంది అని నేను అనుకుంటానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
0: చాలా టైం తీసుకున్నాను అనుకుంటాను.
1: పర్లేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సార్ చెప్పినట్లు కూడా కొన్ని పుస్తకాలు చదవటం వల్ల కూడా మనకు మనశ్శాంతి కలుగుతుంది, కొన్ని సినిమాలు చూడడం వల్ల కూడా మనకు మనశ్శాంతి కలుగుతుంది. అంటే ఎక్కడ లేని ఆనందం అక్కడ వస్తుందన్నమాట. మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడినప్పుడు, ఒక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడినా ఎక్కడ లేని హ్యాపీనెస్ అనేది వస్తుంది. నిజంగా డబ్బుతో కాకుండా మనుషులతో, మనకిష్టమైన సినిమాలు, పాటలు, ఒక బుక్ చదివినప్పుడు కూడా మనశ్శాంతి అనేది ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. సో మరొక కాలర్ మనకు లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
2: మేడం, శుభ సాయంత్రం. మేడం
1: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: రామాచారపురం విజయనగర్ కాలనీ మాట్లాడుతున్నామ్మా.
1: చెప్పండి సార్.
2: డబ్బు ముఖ్యమా మనసు ముఖ్యమా అని అన్నారు కదా, కొంతమంది ఏం చేస్తారంటే నీ డబ్బు తప్ప చెప్ప ఇచ్చిన తర్వాత పోయినప్పుడు మా పిల్లలు బాగుతారు కాబట్టి కొంతమంది అనుకుంటారు, కొందరేమనుకుంటారు అంటే ఊరు ఊరు మంచి ఉంటే నోరు మంచుకుంటే ఊరు మంచుకుంటే కొంతమంది అనుకుంటారు. అయితే డబ్బు ముఖ్య శ్వాసం కాదు కదమ్మా, రేపు సరే 100 బతుకు 150 బతుకు పక్క పెట్టు. దీనివల్ల ఏమైతే అంటే మనిషి పలానా వ్యక్తి మంచిగా అందరూ కలిసిమెలిసి మాట్లాడింది కాబట్టి డబ్బు శ్వాసం కదా అనుకుంటారమ్మా.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే సార్, డబ్బు కన్నా మనశ్శాంతి చాలా ముఖ్యమైనది. మరొక కాలర్ మనకు లైన్లో ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హలో హలో
3: హలో
1: హలో నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం, నా పేరు రమణారెడ్డి అండి.
1: ఓకే, రమణారెడ్డి గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: హైదరాబాద్ నుంచి.
1: హైదరాబాద్ నుంచి సార్ చెప్పండి, టాపిక్ విన్నారా?
3: టాపిక్ విన్నాను మేడం. డబ్బు ముఖ్యమా మనశ్శాంతి ముఖ్యమా అని చెప్పేసి ఎక్సలెంట్ టాపిక్ అండి అది.
1: సార్
3: ఎక్సలెంట్ టాపిక్ అండి అది.
1: ఓకే చెప్పండి.
3: నేను ఇప్పుడు కూడా అన్ని కాల్స్ వింటా ఉన్నాను మనం. ఇప్పుడు డబ్బు ముఖ్యమా మనసాక్షి ముఖ్యమా అంటే రెండు
1: ముఖ్యమే.
3: ఎర్లీ స్టేజెస్ అనేది ఫస్ట్ డబ్బు ముఖ్యం అండి. ఒక్కసారి వన్స్ యూ స్టార్టెడ్ అర్నింగ్, ఒకసారి మీరు అర్నింగ్ స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత అనేది మీరు మనసాక్షి అనేది సాటిస్ఫాక్షన్. ఒకసారి ఒక వస్తువు కావాలని దాని గురించి కష్టపడి సంపాదిస్తారు కదా, ఆ వస్తువు దొరికినప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. సో ఎలా అయితే మనము ఒక చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటాం, ఆ గోల్స్ ఎట్లయితే సాటిస్ఫాక్షన్ అచీవ్ అవుతామో మనసాక్షి దొరుకుతుంది. సో మనసాక్షి అండ్ డబ్బుల్ ఆర్ ఈక్వల్ రిలేటెడ్ టు కో రిలేటెడ్ అది. ఇది ఉన్న చోట అది ఉంటది, అది ఉన్న చోట ఇది ఉంటుంది. బట్ ప్రయారిటీ అనేది డబ్బు కాదండి, చేసిన తర్వాత మనసాక్షే ఉంటుంది.
1: బికాస్
3: ఒకసారి మీ కడుపు నిండిపోయింది అనుకోండి మేడం, మరి మళ్ళీ దాన్ని కష్టపడాల్సిన అవసరం లేదు,
1: మళ్ళీ ఆకలిసినప్పుడే గుర్తు వస్తుంది.
3: అంతే, డబ్బు అట్లా కాదు. మా ఈ ప్రయారిటీ మీరు ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకుంటే మాత్రం నేను మనసాక్షే సెలెక్ట్ చేసుకుంటాను.
1: ఓకే సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
3: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
1: నిజంగా చాలామంది డబ్బు ముఖ్యమే మనశ్శాంతి ముఖ్యమే అంటున్నారు. ఒక ఓట్ ఎక్కువగా దేనికి వేయాలి అని అంటే అది మాత్రం మనశ్శాంతి అని చెప్తున్నారు. నిజంగానే ఎంత ఉన్నా, ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా చివరికి మనశ్శాంతిగా ఉంటేనే తృప్తిగా ఉంటాం అనమాట. సో ఇదన్నమాట, మనం మరిన్ని కాల్స్ తీసుకొని మాట్లాడే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విందాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, FM Rainbow 101.9 MHz.

0: Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 AM.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్జ్ విత్ యువర్ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం హలో రెయిన్బో లైఫ్ ఫోనింగ్ ప్రోగ్రామ్ విత్ లిసనర్స్ కార్యక్రమంలో. నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డబ్బు ముఖ్యమా మనశ్శాంతి ముఖ్యమా అని అడిగాను. చాలామంది డబ్బు కంటే ఒక్క మెట్టు

0: అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డబ్బు ముఖ్యమా మనశ్శాంతి ముఖ్యమా అని అడిగాను. చాలామంది డబ్బు కంటే ఒక్క మెట్టు మనశ్శాంతి ముఖ్యం అంటున్నారు. రెండు ఇంపార్టెంటే, డబ్బు ఇంపార్టెంటే, మనశ్శాంతి ఇంపార్టెంటే. డబ్బు లేకపోయినా మనశ్శాంతిగా ఉండలేము, మనశ్శాంతి ఉన్నా డబ్బు లేకపోయినా మనశ్శాంతిగా ఉండలేము అనే సమాధానం చెప్పారు. కాకపోతే ఎండ్ ఆఫ్ ది పాయింట్, అన్నీ ఉన్నాక ఎంత సంపాదించినా వ్యర్థమే కాబట్టి మనశ్శాంతి అనేది తప్పకుండా ఉండాలి అనే కాన్సెప్ట్తో చెప్తున్నారు. సో మరింత మంది మీరు మాకు కాల్ చేసి మీ అభిప్రాయాల్ని, మీ సలహాల్ని, మీ సూచనల్ని మాతో షేర్ చేసుకోవచ్చు. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323003, 0402323484821, 0402970417 15కి కాల్ చేయండి. మీ అభిప్రాయాల్ని, సలహాల్ని, సూచనల్ని మాతో షేర్ చేసుకోండి. మనకి మరిన్ని కాల్స్ అయితే వస్తున్నాయి, తీసేసుకుందాం. హలో.
1: హలో.
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు రామాంజనేయులు అండి.
0: రామాంజనేయులు ఎక్కడ నుంచి?
1: షాద్ నగర్ మేడం.
0: షాద్ నగర్, చెప్పండి సార్.
1: మేడం చాలా అంటే జస్ట్ మిడిల్ లో ఆన్ చేశాను ఎఫ్ఎం.
0: ఓకే, చెప్పండి.
1: మనశ్శాంతికి డబ్బుకి నా దృష్టిలో అయితే అసలు సంబంధమే లేదంటాను మేడం. ఎప్పుడైతే మనకు సంతృప్తి ఉంటే మనశ్శాంతి ఆటోమేటిక్ గా వస్తుంది.
0: ఓకే.
1: ఎక్స్పెక్టేషన్స్ అనేవి, కంపారిజేషన్స్ అనేవి లేకపోతే సంతృప్తి ఆటోమేటిక్ వస్తుంది. పక్కన వాళ్ళతో చూసుకొని, వాళ్ళతో కంపేర్ చేసుకొని, అది కావాలా ఇది కావాలా, వాళ్ళకి అది ఉంది నాకు ఇది కావాలనుకుంటే ఆల్వేస్ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రెజర్స్ వస్తాయి, మనశ్శాంతి అనేది పోతుంది. అంటే నా దృష్టిలో ఇది ఒకటే మేడం, అంటే నేను ట్రాక్ చేయదలుచుకోలేదు. మనిషికి మనశ్శాంతికి డబ్బుకి సంబంధం లేదు. మనశ్శాంతి ఇట్ ఇస్ ఓన్లీ లింక్ టు సంతృప్తి.
0: ఓకే.
1: ఉన్న దాంతో సంతృప్తి చెందితే మనశ్శాంతి ఆటోమేటిక్ గా వస్తుంది నా అభిప్రాయం అంతే మేడం.
0: ఇది మాత్రం 100% ఉన్నదంతా తృప్తిగా ఉంటే మనశ్శాంతి అనేది ఉంటుంది,
1: ఆటోమేటిక్ వస్తుంది నా అభిప్రాయం అంతే మేడం.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఇలాగే కాల్ చేస్తుండండి, మీ అభిప్రాయాల్ని, సలహాలని, సూచనల్ని మాతో షేర్ చేసుకుంటూ ఉండండి. నిజంగా సార్ చెప్పినట్లు అంటే డబ్బుకు మనశ్శాంతికి నేను నమ్మను, కానీ తృప్తిగా ఉండడం నేను మాత్రం నమ్ముతాను. ఉన్నదాంతోనే తృప్తిగా ఉండడం, దాన్నే మనశ్శాంతి అనుకుంటాను అన్న విధంగా చెప్తున్నారు. నిజమే సార్, అది 100% కరెక్ట్. దాన్ని నేను కూడా ఏకీభవిస్తాను. మనకున్నది కొంచెమైనా సరే, గంజినీరైనా సరే, ఇప్పుడు బిర్యానీ అయినా సరే, రెండు పక్క పక్కన పెడితే కొందరు బిర్యానీని ఆస్వాదిస్తారు, కొందరు గంజినీళ్ళు ఆస్వాదిస్తారు. కొందరు గంజినీళ్ళు తాగి కడుపు నింపుకొని నా కడుపు నిండిపోయిందని తృప్తిగా ఉంటారు. కొందరికి బిర్యానీ తిన్నా దాని పక్కన కోక్ కావాలి, ఇంకా ఎక్సెట్రా ఇట్లాంటివి కావాలన్నమాట. సో దీన్ని బట్టి అర్థం ఏంటి అంటే, గంజినీళ్ళు తాగైనా తృప్తిగా ఉండవచ్చు, బిర్యానీ తిన్నా తృప్తిగా లేకపోవచ్చు. ఉన్నదాంతోనే తృప్తిగా ఉంటే మనశ్శాంతి అనేది ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట. మీరైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినండి, ఆ తర్వాత మనం మళ్ళీ కాల్ తీసుకుందాం.

0: FM Rainbow 101.9.
1: Bro, did you know there's a theater fest at Dravindra Bharati tonight?
2: What? I had no clue.
1: That's why you need Vibrant Hyderabad.
2: Vibrant Hyderabad? What's that?
1: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
2: Sounds like the ultimate city guide on radio.
1: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
2: Catch the vibe.
1: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
3: సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు వింటారు.
4: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సంస్కరణలు, డిజిటలైజేషన్, వృత్తిపరమైన నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలోకి ప్రవేశిస్తుందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖలో కలిపి ఈకో టూరిజం అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగంలో హైదరాబాద్కున్న బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూ రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ద్విభాషా మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని, అలాగే ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు వారి పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కొత్త ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ నియమితులయ్యారు. రాజీనామా చేసిన చెంపత్రాయ్ స్థానంలో ఆయన నియమించారు. మరోవైపు చెంపత్రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలను ఇప్పటికే ట్రస్ట్ ఆమోదించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న స్టేట్ ఇన్నోవేషన్ రిజిస్ట్రీ సామాజిక సర్వేపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సరైన ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఓవైసీ అన్నారు. యంగ్ తెలంగాణ ఫుట్బాల్ లీగ్ తదుపరి సీజన్ కార్యాచరణ ప్రణాళికపై తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఎండి డాక్టర్ సోని బాలాదేవి, AIFF టెక్నాలజికల్ డైరెక్టర్ సయ్యద్ షబీర్ పాషా.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. మనమున్నాం తెలంగాణలో. తెలంగాణ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం గురించి మాట్లాడుకోబోతున్నాం. స్టూడియో క్లాక్లో సమయం 8:04:36 అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తర్వాత తెలంగాణ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం.

ರಾಮುಡೈ ವಸ್ತಾನೋ ಹಿಮುಡೈ ವಸ್ತಾನೋ.

0: Poi, poi.
1: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
2: ఎస్, డోంట్ మిస్ ఇట్.
3: Stay tuned, stay bright. Vibrant Hyderabad
2: on FM Rainbow 101.9.
4: FM Rainbow 101.9.
0: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం తెలంగాణలో. తెలంగాణ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. తెలంగాణ ప్రజలు ఎలా ఉంటారు, వారి జీవన విధానం ఏంటి, వారి ఆచారాలేంటి, సాంప్రదాయాలేంటి, భారతీయ సంస్కృతితో ప్రత్యేక స్థానాన్ని ఎలా కలిగి ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడుకుంటే, తెలంగాణ ప్రజల జీవన విధానం, ఆచారాలు, సాంప్రదాయాలు భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. కాకతీయులు, కుతుబ్షాహీలు, నిజాం పాలనల ప్రభావంతో తెలంగాణలో విభిన్న సంస్కృతుల కలయిక ఏర్పడింది. తెలంగాణ ప్రజల ఆచారాలు పెద్దలకు గౌరవం ఇవ్వడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం, పండుగలను కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి జరుపుకోవడం, అతిథిని ఆప్యాయంగా ఆహ్వానించి భోజనం పెట్టడం, గ్రామదేవతల పూజలు, జాతరల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం, బతుకమ్మ, బోనాల వంటి పండుగలను

సాంప్రదాయంగా నిర్వహించడం, ఇవన్నీ చేస్తారనమాట. తెలంగాణ ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది అనేది మనం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz విత్ యువర్ ఆచి ప్రశాంతి.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad every day at 8 a.m.
3: FM Rainbow 101.9.
4: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచే ప్రశాంతి. తెలంగాణ ప్రజల ఆచారాలు, జీవన విధానం, దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో వారి జీవన విధానం ఎలా ఉంటుంది అని అంటే, తెలంగాణ ప్రజల జీవన విధానం ముఖ్యంగా వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి పంటలను సాగు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పరస్పర సహకారం, కలిసికట్టుగా పనిచేసే సంస్కృతి కనిపిస్తుంది. పట్టణాల్లో ఆధునిక జీవన శైలి పెరుగుతున్నా సరే సాంప్రదాయాలను మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తారు. జొన్న రొట్టె, సర్వపిండి, సకినాలు వంటి స్థానిక ఆహారాలకు ప్రాధాన్యత ఇస్తారు. తెలంగాణ ప్రజల కట్టుబాట్లు ఎలా ఉంటాయి అనంటే,

కుటుంబ బంధాలకు అత్యంత ప్రాధాన్య ఇస్తారు. మాట నిలబెట్టుకోవడం, పరస్పర గౌరవంతో మెలగడం, గ్రామ పెద్దల నిర్ణయాలను గౌరవించడం, వివాహాలు శుభకార్యాలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం, ప్రకృతి నీటి వనరులు దేవాలయాల పట్ల గౌరవ భావం కలిగి ఉండటం వంటివి చేస్తుంటారనమాట. సో ఆచారాలు, కట్టుబాట్లు, జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాల గురించి మరిన్ని అంశాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz with your words ఆచి ప్రశాంతి.

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
0: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: FM Rainbow 101.9.
3: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz with your ఆచి ప్రశాంతి. తెలంగాణ ఆచారాలు, కట్టుబాట్లు, జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సాంప్రదాయాలకు నిలయం, ఆతిథ్యానికి చిరునామ, కష్టపడే మనస్తత్వానికి ప్రతీక తెలంగాణ. ఇక్కడి ప్రజల ఆచారాలు, జీవన విధానం, కట్టుబాట్లు తరతరాలుగా సంస్కృతిని సజీవంగా నిలబెడుతున్నాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అతిథులకు గౌరవంగా ఇచ్చే సాంప్రదాయం పానీయం కళ్ళు, అంటే ఈత కళ్ళు, తాటి కళ్ళు ఇలాంటివన్నమాట. పెళ్ళిళ్ళలో వధువరుల కాళ్ళకు పారాన్ని పెట్టడం మరియు దిష్టి తీయటం కూడా దీనికి సంకేతం అన్నమాట. సౌభాగ్యానికి, రక్షణకు తోడుగా ఉండడానికి అలా తీస్తారనమాట. తెలంగాణ గిరిజన అంటే లంబాడి భాష, మహిళల సాంప్రదాయ దుస్తులు కాంచి, లేంగ, ఘాగ్రా, ఇవి వారి సాంప్రదాయ దుస్తులు అన్నమాట. లంబాడాలను తమ ఇళ్లను, నివాస ప్రాంతాలను తాండాలు అని పిలుస్తారు. తెలంగాణలో దీపావళి పూజలో భాగంగా ఇంటి ముంగిట ఉంచే మట్టి ప్రమిదలను దివ్వెలు అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు పడాలని కప్పలను కర్రకు కట్టి తిప్పే ఆచారం కప్ప తల్లి ఆట అంటారు. తెలంగాణలో మరణించిన వారి జ్ఞాపకార్థం సమాధులపై కట్టే స్మారక కట్టడాలను చేర్యాల, నటరాజ లేదా స్థూపాలు, వీరగల్లులు అని అంటారు. కొత్తగా పెళ్ళైన కూతుర్ని, అల్లుడిని ఆషాఢ మాసంలో ఇంటికి పిలిచే ఆచారం ఆషాఢ పట్నం. లంబాడి గిరిజనులు తీజ్ పండుగల్లో గోధుమలు, శనగలు వీటితో మొలకెత్తించి తీజ్ పండుగను ఘనంగా చేస్తారనమాట. తీజ్ పండుగను గిరిజన తెగల్లో పెళ్లికాని యువతులు జరుపుకుంటారనమాట. ఇలా ఒక్కో దానికి ఒక్కో వైభవం తెలంగాణ ప్రజలకు అనేది ఉందన్నమాట. తెలంగాణ ఆచారాలకి, కట్టుబాట్లకి, జీవన విధానానికి ఒక్కో సాంప్రదాయం, ఒక్కో గౌరవం, ఒక్కో ఆచారం అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. వీటన్నింటినీ, ఏ వాటిని తీసేయకుండా ఎవరికి ఎలాంటి ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటే అవన్నీ పాటిస్తారు కాబట్టి. సో తెలంగాణకు ఇంత గొప్ప వైభవం, ఇంత గొప్ప ఆచారం, ఇంత గొప్ప సాంప్రదాయం ఉండడం మనందరి అదృష్టమని భావించవచ్చు. వింటూ ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz with your ఆచి ప్రశాంతి.

0: Did you know there's a theater fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: FM Rainbow 101.9.
3: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్ ఆచే ప్రశాంతి. తెలంగాణకి సంబంధించినటువంటి ఇంకా బోల్డ్ అయిన విశేషాలు ఉన్నాయి. అంటే తెలంగాణ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే కదా. సో తెలంగాణకు సంబంధించినటువంటి ఇప్పుడు ఇందాక మనం బోనాలు, వాటి వైభవం, లంబాడి తెగ గురించి, తెలంగాణలో దీపావళి పూజ ఎలా చేస్తారు, గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు పడడానికి ఎలాంటి ఆచారాలు పాటిస్తారు, ఇలాంటి జీవన విధానం, ఆచారాలు, కట్టుబాట్లు చూసాం కదా. అలాగే తెలంగాణ చేనేత రంగానికి ప్రసిద్ధి చెందిన ఒక ప్రాంతం ఉంది, అది పోచంపల్లి ప్రాంతం. ఇక్కడ ఇక్కత్ డిజైన్తో వస్త్రాలను నేస్తారన్నమాట. అలాగే ఈ పోచంపల్లి ఇక్కత్ శైలికి లభించినటువంటి గుర్తింపు, మామూలు గుర్తింపు

కాదండి, అది అంతర్జాతీయ గుర్తింపు అనేది లభించిందనమాట. గద్వాల చీరల ప్రత్యేకత పట్టు అంచు, కాటన్ బాడీ, కాటన్ శైలి అన్నమాట. సిరిసిల్ల ప్రాంతం నేత కార్మికులు పవర్లూమ్స్ చేనేత వస్త్రాలకు సంబంధించినటువంటి ప్రాంతం అన్నమాట. అక్కిపెట్టెలో పట్టేంత పల్చటి చీరను నేసినటువంటి సిరిసిల్ల నేత కార్మికులు కూడా ఉన్నారు. ఆయన పేరే నల్ల పరమాత్ములు, గొప్ప వ్యక్తి. అక్కిపెట్టెలో పట్టేంత చీరను క్రియేట్ చేయడం, దాన్ని అలా ప్రిపేర్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటివన్నీ తెలంగాణ ప్రాంత వాసులకే సాధ్యం అనేది నేను మరొకసారి తెలియజేస్తున్నాను. తెలంగాణలో శీతాకాలంలో సంక్రాంతి ముందు రోజు, భోగి రోజు అంటే భోగి పళ్ళు పిల్లలకు పోస్తుంటారు అనమాట. అది కూడా ఒక ఆచారం అన్నమాట. భోగి పళ్ళుగా ఏం పోస్తారంటే రేగు పళ్ళు, నాణాలు, పూలు ఇవన్నీ పోస్తుంటారనమాట. ఉగాది పండుగ నాడు చేతి తీపి కలయికతో చేసినటువంటి ప్రత్యేక వంటకం ఏదైనా ఉందంటే అది ఉగాది పచ్చడి అన్నమాట. తెలంగాణలో

భోగి పళ్ళుగా ఏం పోస్తారంటే రేగు పళ్ళు, నాణాలు, పూలు ఇవన్నీ పోస్తుంటారనమాట. ఉగాది పండుగ నాడు చేది తీపి కలయికతో చేసినటువంటి ప్రత్యేక వంటకం ఏదైనా ఉందంటే అది ఉగాది పచ్చడి అనమాట. తెలంగాణలో శ్రావణ మాసంలో ముత్తైదువలు నోచుకునే నోమును మంగళగౌరి నోము, అలాగే వరలక్ష్మి వ్రతం అని కూడా అంటారనమాట. కార్తీక మాసంలో నది స్నానాలు చేసి దీపాలు వదిలే ఆచారం కార్తీక దీపోత్సవం. శీతాకాలంలో మంటలు వేసుకుని సంక్రాంతి మొదటి రోజు భోగి పండుగ నిర్వహిస్తారు. ఇలా ఒకటి కాదు రెండు కాదండి, తెలంగాణ గురించి మాట్లాడుకుంటే చాలా బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయన్నమాట. ప్రతిరోజు తెలంగాణలో ఒక్కో టాపిక్ గురించి ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు కదా, సో ప్రత్యేకంగా తెలంగాణ అనేది పెట్టిందే ఇందుకనమాట. ఎందుకంటే తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, సినిమా, టూరిజం అనేది అంత ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది కాబట్టి. సో ఇదన్నమాట ఇవాళ తెలంగాణలో తెలంగాణ హిస్టరీ, వారి ఆచారం, వారి జీవన విధానం, సాంప్రదాయాలు, సంస్కృతి అనమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచే ప్రశాంతి.

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive.
2: That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
2: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
2: stay bright.
1: Vibrant Hyderabad
2: on FM Rainbow 101.9.
3: పాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
5: 2324.
4: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

FM Rainbow 101.9. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచే ప్రశాంతి. మనమున్నాం రిమ్ జిమ్ హైదరాబాద్లో. సో బోల్డ్ అని జాక్ టాక్స్ మాట్లాడుకుందాం. నిలయంలో సమయం 9:03 అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? సో లేట్ చేయకుండా మనం మాట్లాడుకుందాం. రిమ్ జిమ్ హైదరాబాద్లో హెల్త్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ఈ టైంకి మీరు డిన్నర్ చేస్తూ ఉంటారు. సో డిన్నర్ తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు కదా. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాసేపు నడవటం వల్ల తిన్నది కాస్త అరగటం హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తిన్న తర్వాత జిమ్ చేస్తుంటారు. అది చాలా రాంగ్. ఆ ప్రాసెస్ కరెక్ట్ కాదన్నమాట. నార్మల్గా జిమ్లో 45 నిమిషాల వర్కౌట్ చేసిన దానికంటే భోజనం తర్వాత 15 నిమిషాలు నడిస్తే ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను 20-30% వరకు తగ్గించి ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్థూలకాయం, షుగర్ వంటి సమస్యలను అరికట్టడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం అంటున్నారు. భోజనం తర్వాత క్రమం తప్పకుండా నడిస్తే జీవక్రియ మెరుగుపడుతుంది. సో ఇదన్నమాట. అంటే చాలామంది తినగానే పడుకుంటారు. అలా పడుకోవటం వల్ల స్థూలకాయం రావచ్చు, వెయిట్ గెయిన్ కావచ్చు, ఇలాంటి ప్రాసెస్ అంతా జరుగుతుంది. కాబట్టి ఒక 10 లేదా 15 నిమిషాలు నడవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. తిన్న తర్వాత మాత్రం జిమ్ అనేది అసలు చేయొద్దు. అంటే కొంచెం గ్యాప్ తర్వాత చేయాలన్నమాట. జిమ్లో 45 నిమిషాల వర్కౌట్ చేసిన దానికంటే తిన్న తర్వాత 15 నిమిషాలు నడవడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇదన్నమాట. మీరు కూడా ఇలా చేస్తారని, మీ హెల్త్ను కాపాడుకుంటారని నేను అనుకుంటున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచే ప్రశాంతి.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. వెయిట్ యువర్ ఆచి ప్రశాంతి. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు మహేంద్ర సింగ్ ధోని. ఆయన జూలై 7 1981 జన్మించారు, రాంచీలో జన్మించారు. ఆయన ముద్దు పేరు వచ్చేసి మహి, కెప్టెన్ కూల్. వికెట్ కీపర్గా, బ్యాట్మెన్గా ఎన్నో సేవలను చేశారు. 2007 ఐసీసీ మెయిన్స్ T20 వరల్డ్ కప్లో విజేతగా భారత జట్టును నడిపించారు. 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ గెలిపించి 28 తర్వాత భారత్కు ప్రపంచ కప్ అందించారు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలిపించారు. 3 ప్రధాన ఐసీసీ ట్రోఫీలను గెలిచిన ఏకైక భారత కెప్టెన్గా గుర్తింపు పొందారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును అనేకసార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిపారన్నమాట. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి నాయకత్వం మహేంద్ర సింగ్ ధోనికి ఉంటుందన్నమాట. హెలికాప్టర్ షాట్తో ప్రపంచవ్యాప్తంగా ఆయన గుర్తింపు పొందారు. అత్యంత ఫినిషర్లో ఒకరిగా పేరుగాంచారన్నమాట. నాయకుడిగా ముందు నిలబడే ఆదేశాలు ఇవ్వరు కాబట్టి, అవసరమైనప్పుడే జట్టును ముందుండి నడిపిస్తారు కాబట్టి, అలాంటి నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం మహేంద్ర సింగ్ ధోని అన్నమాట. రేపు మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. అడ్వాన్స్గా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి సేవలను మన దేశం తరపున ఆడాలని, ఐపీఎల్లో కానివ్వండి, దేశం తరపున మనకు క్రికెట్ ఆడి మనల్ని, మన దేశాన్ని ఇంకా ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచి ప్రశాంతి.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆర్జే ప్రశాంతి. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్లో. హెల్త్ టిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ టైంకి మీరు డిన్నర్ చేసి ఉంటారు, చేస్తూ ఉంటారు. డిన్నర్ చేసిన తర్వాత వెంటనే నిద్రపోకుండా కాస్త అటు ఇటు వాకింగ్ చేయండి. తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణ సమస్యలు వస్తాయి, స్థూలకాయత్వం పెరగటం, వెయిట్ గెయిన్ అవ్వటం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి తినడానికి ఒక గంట, సారీ, పడుకోవడానికి ముందు ఒక గంట ముందే తినేసి పడుకుంటే అటు ఇటు తిరగడం వల్ల, పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళు తాగటం వల్ల తిన్నది కూడా అరుగుతుంది. మనం తీసుకోవాల్సిన డిన్నర్లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల మన హెల్త్ అనేది చాలా చాలా మంచిది అన్నమాట. తిన్నాక కాసేపు వచ్చ

ఆసనం లేదా 10 నుంచి 15 నిమిషాలు వాకింగ్ చేయటం వల్ల ఉబ్బసం తగ్గడమే కాకుండా ఆహారం సులువుగా అరుగుతుంది, యాసిడిటీ కూడా రాకుండా ఉంటుందన్నమాట. సో తిన్నాక గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి, కొంచెం అటు ఇటు 10 నుంచి 15 నిమిషాలు వాకింగ్ చేయండి, అప్పుడు హెల్దీగా ఉంటాం అన్నమాట. సో ఈ టిప్స్ని మీరు పాటిస్తారని నేను అనుకుంటున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM 101.9 MHz విత్ యువర్ ఆర్జే ప్రశాంతి.

0: FM Rainbow 101.9.
1: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ వాట్స్ ఆచి ప్రశాంతి. సైనింగ్ ఆఫ్ టుడే, బై బై, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.